పండిట్ చంద్రశేఖర్ వాజే గానం చేసిన వందే మాతరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 ఆంగ్ల సంవత్సరం, సెప్టెంబర్ నెల 9వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58.45. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

0: శ్రోతలింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి పఠించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వినదకు మాట, వ్యాఖ్యాత డాక్టర్ సిహెచ్ రాధాకుమారి.
1: సకల జనులకు గుణపాఠం శ్రీరామతత్వం. అయోధ్యలో మొదలై మరల అయోధ్యకు తిరిగొచ్చి జనరంజకంగా పాలించిన శ్రీరాముడు సాగించిన విలువల యాత్రే రామాయణమైంది. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. బిడ్డకు లాలా పోస్తూ శ్రీరామరక్ష అనుకుంటే తల్లికి ఎంతో నిశ్చింత. పల్లె పల్లెకో రామాలయం, ఇంటింటికి రామ్. గుండెల్లో గుడి కట్టుకుని ఆ శ్రీరామచంద్రుని పూజిస్తున్నామంటే అందుకు కారణం శ్రీరాముని సుగుణాలే, మరియు అతని వ్యక్తిత్వ సంపదే. ఏ యుగంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ధర్మం ధర్మమే. ధర్మస్వరూపుడైన రాముడు రాముడే. ఆ శ్రీరామచంద్రుడు బాల్యం నుంచే సకల గుణాభిరాముడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజల్ని ప్రేమించాడు, సేవకుల్ని ఆరాధించాడు, శత్రువుల్ని తుదముట్టించాడు. గురువులంటే భక్తి, పెద్దలంటే గౌరవం. అతని వినయాన్ని చూసి ఋషులు సంతోషించారు, పౌరులు మెచ్చుకున్నారు. కాబట్టే నిండు సభ ఏకగ్రీవంగా దశరథుని ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీరామ పట్టాభిషేకానికి మద్దతు పలికింది. బలవంతుడు, ధైర్యవంతుడు, నిలకడ ఉన్నవాడు ఆ రామచంద్రుడు. సోమరితనం లేనివాడు, అలసట తెలియనివాడు, ఏమరిపాటు లేనివాడు, క్రోధాన్ని జయించినవాడు అంటూ రాముని గుణగణాల్ని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి.

0: ఇవన్నీ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ఎక్కడున్నా రాముడి ఆలోచనలన్నీ ప్రజల చుట్టే. అందుకే అన్నారు రామో రాజ్యముపాసిత్వ అని. అంటే శ్రీరాముని దృష్టిలో ప్రజాపాలన అనేది ఒక ఉపాసన అన్నమాట. ఋషులు తపస్సు చేసినంత ఏకాగ్రత చిత్తంతో రాముడు పరిపాలన సాగించాడు. అంత నిస్వార్థంగా పాలించాడు కాబట్టే రామరాజ్యంలో కరువులు లేవు, కష్టాలు లేవు, శాంతిభద్రతల సమస్యలు లేవు. ప్రజలకు రామనాయకుడంటే ఎంత గౌరవమంటే ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్నప్పుడు శ్రీరామ శ్రీరామ అనేవారట. రాముడు అడవులకెళ్తుంటే అయోధ్య అయోధ్యంతా ఆయన వెనకాలే నడిచిందట. రాముడే అడ్డు చెప్పకపోతే ఆ మహానగరం వల్లకాడైపోయేదట. అదే జరిగితే రామయ్య తట్టుకోగలడా? ఆ ప్రయత్నం మానుకోమని కోరాడు. వెనక్కి వెళ్ళిపోయి పిల్లాపాపలతో సుఖంగా ఉండమన్నాడు. భరతుడికి సహకరించమని ఆదేశించాడు. రాముడికి ఎప్పుడూ పదవి వ్యామోహం లేదు. తండ్రి అడవులకెళ్లమని ఆదేశించగానే కారణమైనా అడగకుండా బయలుదేరాడు. తల్లి, పితృవాక్య కంటే నాకు రాజ్యం ఎక్కువ కాదు అని కైకేయికి స్పష్టం చేశాడు. రామునికి ఒకే మాట, ఒకే బాణం. శ్రీరాముడికి మాతృభూమిపైన అపార ప్రేమ. అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు, అయోధ్యా నగరమా, సెలవు, వనవాసం తర్వాత మరలా నీ దర్శనం చేసుకుంటానని నమస్కరించి వెళ్ళాడు. అరణ్యవాసం అయినాక అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ మట్టికి ప్రణామాలు చేశాకే నగరంలో కాలుమోపాడు. సకల సౌభాగ్యాలతో తొలతోగుతున్న లంకాపురిని పాలించే అవకాశం ఇచ్చినా జననీ జన్మభూమిశ్చ అంటూ సున్నితంగా తిరస్కరించాడు. ఆ శ్రీరాముడు ఎవరిని మాటలతో ప్రలోభ పెట్టలేదు. గెలిపిస్తే పదవులిస్తాననో, అధికారం కట్టబెడతాననో ఊరించలేదు. వ్యక్తిత్వ సంపదతో, ధర్మాదరణతో, ప్రేమగుణంతో అంతమందిని ఆకట్టుకున్నాడు. ఒక్కసారి ఆ రామునితో మాట్లాడిన వారు జీవితాంతం అతనిని మర్చిపోలేరు. ఆ దివ్యమోహన రూపం ఒక కారణమైతే ఆయన స్వభావం మరో కారణం. రాముడు స్మితపూర్వ భాషి, మధుర భాషి, నిత్యం ప్రశాంతాత్మ, అబద్ధాలంటే తెలియనివాడు, చాలా అణకువ కలిగినవాడు. అందుకే తొలి పరిచయంలోనే హనుమంతుడు వీరాభిమానునిగా మారిపోయాడు. రాముడు సమదర్శి. విశ్వామిత్ర వశిష్ఠాది గురువులతో ఎంత గౌరవంగా మాట్లాడాడో, గుహుడు శబరి మొదలైన సామాన్యులతోనూ అంతే ప్రేమగా వ్యవహరించాడు. మరో గొప్ప కూడా మనం ఆ శ్రీరామునిలో గమనించాలి. ఆయనకు తండ్రి మాట అంటే అపారమైన గౌరవం. స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టిన తర్వాత కూడా తండ్రి అనుమతి తీసుకున్నాకే సీతమెడలో వీరమాల వేశాడు. అతనికి తల్లి కౌసల్య అన్నా కూడా అపారమైన అనురాగం. ఆ పరంధాముడు మర్యాదా పురుషోత్తమునిగా, సకల గుణ సంపన్నునిగా ఈ భూలోకంలో అడుగుపెట్టి మనిషి ఇలా ఉండాలి అంటూ మన ముందు అతి సామాన్యమైన జీవితాన్ని గడిపి చూపించాడు. ఆ రామునిలోని కొన్ని మానవతా విలువలనైనా మనం అనుసరించి మన జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం.
1: డాక్టర్ సిహెచ్ రాధాకుమారి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు సుద్దులు. ఈనాటి అంశం జామలో సూక్ష్మ పోషక లోపాల నివారణ. తెలియజేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు జామలో సూక్ష్మ పోషక లోపాలు నివారణ గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో జామ చెట్లలో సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వాడకుండా విచక్షణారహితంగా కేవలం ఈ రసాయన ఎరువులు వాడటం వల్ల, అలాగే తేలికపాటి నేలల్లో వర్షాధారిత జామ తోటల్లో ఈ లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ లోపాల వల్ల చెట్లు బలహీనపడటం, పెరుగుదల ఆగిపోవడం, దిగుబడులు నాణ్యత తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపాలను సకాలంలో గుర్తించి చెట్లు బలహీనపడకుండా, పెరుగుదల ఆగిపోకుండా మంచి నాణ్యత గల దిగుబడులను సాధించాలి. తేలికపాటి నేలల్లో పాటిమట్టి లేక చెరువు మట్టి సేంద్రియ ఎరువులు వేయటం వల్ల ఈ లోపాలను చాలా వరకు తగ్గించవచ్చు, లేదా లోపించిన పోషకాలను పిచికారీ చేసి నివారించవచ్చు. ముందుగా జింక్ విషయం గురించి తెలుసుకుందాం. జింక్ లోపించినప్పుడు ఆకులు చిన్నవిగా పాలిపోయినట్లుగా ఉంటాయి. రెమ్మల పొడవు, కణుపుల పొడవు తగ్గడం వల్ల ఆకులన్నీ దగ్గర దగ్గరగా చేరి కుచ్చులాగా ఉంటాయి. ఈనెల మధ్య పత్రహరితం లేక పసుపు వర్ణంలా ఉండటం, చెట్లపై తక్కువ సంఖ్యలో ఆకులు ఉండటం, ఆకుల పరిమాణం తగ్గటం, ఆకులు తోలలాగా మారటం, చెట్టు పెరుగుదల ఆగిపోవటం, కొమ్మలు పైనుండి కిందకు ఎండి

చనిపోవటం, పూల సంఖ్య తగ్గటం, తక్కువ పిందెలు రావటం జింక్ లోపం యొక్క ఇతర లక్షణాలు. జింక్ లోపం తీవ్రంగా ఉన్నప్పుడు దిగుబడి నాణ్యత తగ్గుతాయి. చౌడు నేలల్లో, నీరు నిల్వ ఉండే భూముల్లో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జింక్ లోపాన్ని సవరించడానికి గాను నేల ద్వారా చెట్టుకు 500 నుంచి 800 గ్రాములు జింక్ సల్ఫేట్ను పూతకు 10 నుంచి 15 రోజుల ముందు శీతాకాలం మరియు వర్షాకాలం పూతకు వేయాల్సి ఉంటుంది. లేకపోతే పూతకు ముందు 15 రోజుల వ్యవధిలో 2 సార్లు జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి 3 నుంచి 5 గ్రాముల చొప్పున రైతులు ఈ జామ చెట్లకు పిచికారీ చేస్తే మంచిది. ఇక మెగ్నీషియం విషయానికొస్తే దీని లోపం వల్ల ఆకులు ఇటుక రంగుకు మారటం, అంచులు ఒక్కొక్కప్పుడు లోనికి తిరిగి చుట్టలా ఉండటం, పూత తక్కువగా వచ్చి పిందె కట్టకపోవటం, పండు సైజు నాణ్యత తగ్గటం. నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు లేత ఆకులపై బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఇక బోరాన్ విషయానికొస్తే దీని లోపం వల్ల ముఖ్యంగా పండ్లపై దీని లోప ప్రభావం కనిపిస్తుంది. బోరాన్ లోపం వల్ల కాయ లోపలంతా కుళ్ళిపోతుంది, కాయలు గట్టిగా ఉంటాయి, కాయ పరిమాణం కూడా తగ్గుతుంది. కాయపై గుదుములు ఏర్పడి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు కాయలు పగుళ్ళు చూపుతాయి, ఆకులు కూడా రాలిపోతాయి. ఈ లోపాన్ని సవరించడానికి గాను పూతకు ముందు 2 గ్రాముల పోలీబోర్ లేదా సాల్యూబోర్ లీటర్ నీటి కలిపి ఒక మారు పిచికారీ చేసుకోవాలి. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ మందు ద్రావణం ఒక మారు పిచికారీ చేయడం ద్వారా బోరాన్ లోపాన్ని రాకుండా రైతులు చూసుకోవచ్చు. ఇక ఇనుము లోపం విషయానికొస్తే ఆకుల్లో ఈనెల ఆకుపచ్చగా, ఈనెల మధ్య భాగం తెల్లగా మారటం, లోపం తీవ్రమైతే ఆకంతా తెల్లగా మారటం, ఆకులు ముందుగా రాలి బోడికొమ్మలు ఏర్పడటం, పూత కాత తగ్గటం, పండులో నాణ్యత కొరవడటం ఇవన్నీ ఇనుము లోప లక్షణాలు. నివారణ విషయానికొస్తే లీటర్ నీటికి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లేదా 5 గ్రాముల అన్నబేది మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పు, దీంతోపాటి 10 గ్రాముల యూరియాతో కలిపి చెట్టు కొత్త ఆకు తొడిగే సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఈ సూక్ష్మధాతు లోపాలన్నీ ఒకే తోటలో గమనించవచ్చు. అలాంటప్పుడు మిశ్రమ ధాతువుల ద్రావణాన్ని పిచికారీ చేసుకుంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని సవరించవచ్చు. ఇందుకుగాను 5 గ్రాముల జింక్ సల్ఫేట్, దీంతోపాటి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, అలాగే 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్, దీంతోపాటి 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, అలాగే 1 గ్రాము బోరాక్స్, 6 గ్రాముల రాళ్ల సున్నము, 10 గ్రాముల యూరియా, అలాగే 0.5 మిల్లీలీటర్ శాండోవిట్ లేదా ధనోవిట్ లేదా ఆప్సా 80 కానీ 1 లీటర్ నీటికి వంతును కలిపి చెట్టు చిగురాకులతో ఉన్నప్పుడు ఒక మారు పిచికారీ చేసుకుంటే ఈ లోపాలను మనం సవరించవచ్చు. అలాగే కొమ్మల కత్తిరింపు విషయానికొస్తే జామ కొత్త కొమ్మల రెమ్మలపై కాపునిస్తుంది, కనుక కొత్త కొమ్మలు ఎక్కువగా వచ్చేటట్లు రైతులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను వాటి పొడవులో 1/4 నుంచి 3/4 వరకు కత్తిరిస్తే మిగిలిన భాగం నుంచి పక్క కొమ్మలు బాగా వచ్చి మంచి కాపునిస్తాయి. చలికాల పంట తీసుకునేటప్పుడు పాత కొమ్మలను మే నెలలో కత్తిరించాల్సి ఉంటుంది. ఏ సీజన్ పంట తీసుకుంటున్నప్పుడు ఆ ఋతువుకు పూతకు 30 నుంచి 45 రోజుల ముందు ఈ కొమ్మల కత్తిరింపు జరగాలి. అలాగే చెట్లకు మంచి వెలుతురు గాలి సోకటానికి, చీడపీడల వ్యాప్తిని అరికట్టడానికి చెట్లలో అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను, ఎండిన కొమ్మలను, చీడపీడలు సోకిన కొమ్మలను, ప్రధాన కొమ్మల మీద పెరుగుతున్న నీటి కొమ్మలను ప్రతి సంవత్సరం కత్తిరించాల్సి ఉంటుంది. కొమ్మలను పదునైన కత్తిని కానీ కత్తెరను కానీ ఉపయోగించి కొమ్మలు చీలకుండా కోయాలి. కోసిన తర్వాత కత్తిరించిన చోట బోర్డో పేస్టు పూయాలి. కాయలు బాగా కాయని, నిటారుగా పెరిగి కాపునివ్వని కొమ్మలను నేల మీదకి వంచి ఉంచడం వల్ల అవి కాపుకొస్తాయి. ఇక కాపు నియంత్రణ విషయానికొస్తే సాధారణంగా జామలో 2 సంవత్సరానికి 2 సార్లు కాపు వస్తుంది. వాణిజ్యపరంగా
సంవత్సరం మొత్తంలో చలికాలంలో పంట తీసుకోవడం వల్ల కాయ నాణ్యత

0: దిగుబడి బాగుంటుంది. కాపుని నియంత్రించేందుకు ఇప్పుడు చెప్పబోయే పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని అవలంబించాలి. నీటి పారుదలను నిలపడం ద్వారా కూడా ఈ కాపు నియంత్రణను మనం చేపట్టవచ్చు. ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని పూర్తిగా నిలపాలి. దీని ఫలితంగా చెట్టు ఏప్రిల్ మే నెలల్లో ఆకులు పూర్తిగా రాల్చేసి నిద్రావస్థకు చేరుకుంటుంది. జూన్ నెలలో చెట్టు చుట్టూ పాదులు చేసి ఎరువు వేయాలి. 20 నుంచి 25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చి శీతాకాలంలో కాపుకు వస్తుంది. కొమ్మల కత్తిరింపు ద్వారా కూడా ఈ కాపును నియంత్రించవచ్చు. కాపు పూర్తయిన తర్వాత మే మాసంలో 50% వరకు కొమ్మలను కత్తిరించాలి. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో వచ్చే కాపును నియంత్రించవచ్చు. వేళ్ల చుట్టూ త్రవ్వడం ద్వారా కూడా ఈ కాపును నియంత్రించవచ్చు. నల్లరేగడి నేలల్లో తోటలను పెంచేటప్పుడు పంట కాపు పూర్తయిన తర్వాత చెట్టు మొదల నుండి 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరంలో త్రవ్వి వేళ్లకు సూర్యరశ్మి సోకేటట్లు చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల చెట్టు ఆకులను రాల్చి నిద్రావస్థకు చేరుకుంటుంది. 3 నుంచి 4 వారాల తర్వాత మళ్ళీ ఈ వేర్లను మట్టితో కప్పి ఎరువులను వేసి నీరు పెట్టడం ద్వారా పూత పిందె బాగా వస్తుంది. పూతను అరికట్టడం ద్వారా కూడా ఈ కాపును మనం నియంత్రించవచ్చు. అది ఎలా అంటే, ఎండాకాలంలో వచ్చే పూతను అరికట్టుటకు కొమ్మలపై 10% యూరియా పిచికారీ చేయాలి. ఆకులు పండుబారి రాలిపోతాయి. ఈ విధంగా అవసరం లేని పూతను మనం నియంత్రించవచ్చు. పూత రావడానికి చేయవలసిన పని ఏంటంటే, నిలువుగా పెరిగే కొమ్మలను నేలకు వంచి పెట్టినట్లయితే నిద్రావస్థలో ఉన్న మొగ్గలు చైతన్యం పొంది పూత పిందె వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలు నాటిన 3 నుంచి 4 సంవత్సరాల నుంచి మంచి లాభసాటి దిగుబడులు వస్తాయి. చెట్ల వయస్సు, రకం, యాజమాన్య పద్ధతుల మీద, ఋతువు మీద చెట్ల దిగుబడులు ఆధారపడి ఉంటాయి. చెట్లు ఎదిగే కొలది దిగుబడి పెరుగుతుంది. నీటి పారుదల కింద అయితే 8 నుంచి 10 సంవత్సరాల వయసు గల చెట్టుకు 100 నుంచి 150 కిలోల దిగుబడిని ఇస్తాయి. మంచి యాజమాన్య పద్ధతిలో సాగు చేసినప్పుడు శీతాకాలపు పంట దిగుబడి చెట్టుకు 200 నుంచి 250 కిలోల వరకు ఉంటుంది.
1: సేద్యపు శుద్ధులు ఇందులో జామలో సూక్ష్మ పోషక లోపాల నివారణ గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు.

0: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు, ఎంఎల్సీలు మనం ఏదైతే అంటున్నాం, మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం, వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం, తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టి
0: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్ధమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటీ ఇండియా 2026 జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
3: 12 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పాలన చూసినట్లయితే ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క వర్గానికో కాదు అందరికీ నిజమైన

0: వారికి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
1: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటూ లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9 తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13 తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి గానం చేసిన తెలుగు గజల్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ. ఈనాటి అంశం హిందీ దివస్. సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో కంపెనీల చట్టం గురించి న్యాయవాది బి సౌమ్యగారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ సుబ్బారావు. 8:35 చిత్రసీమ. 9:00 సినీ సంగీత దర్శకుడు టి చలపతిరావు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు. 9:30 అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సెమీకాన్ ఇండియా 2.0పై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు. 12:05

నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక ఇవాటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ, ఈరోజు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలు శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్య గానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 సినీ గీతం, 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనసూయాదేవి బృందం వారు పాడిన జానపద గేయాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి గానం చేసిన తెలుగు గజల్.

డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి గానం చేసిన తెలుగు గజల్ వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: సాథియో, అబ్ భారత్ చీప్ సే లేకర్ షిప్ తక్ నిర్మాణ్ కి ఏక్ నయీ గాథా లిఖ్ రహా హై.

0: पुर्जे भी हमारे और प्रोडक्ट भी हमारा। आत्मनिर्भरता की एक पूरी चेन भारत में ही बनेगी।
1: सौर अणु पवन రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంధన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయం నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీలు ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
0: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
1: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలా ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్ధికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉపమంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెఫ్ డి మిషన్, సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకి నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

0: ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు ఒక న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులను 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ద నౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడి చమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ద నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాడరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగర్ వేసివన్న నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ధ భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్, జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతర్దేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్యపతక్ పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్యపతక్ పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్యపతక్ మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాతిమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ హర్యానా సబ్బెలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్ లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి పి అనురాధ. శ్రోతలకు నమస్కారం. ఈరోజు ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, న్యాయ సలహాలు కార్యక్రమాలు వింటారు. మరి సమాచార వేదికలో హేమావతి కార్యక్రమంలో ముందుగా విందాం పాట.

0: मुखान मोटिमला
1: सही बॉल
0: गज्जा बबला
1: सही बॉल
0: नडुवुल तामरा
1: सही बॉल
0: बुरद पुल्ला
1: सही बॉल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు భైరవానితిప్ప ప్రాజెక్టుల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. మంగళవారం మంగళగిరి తేదేప కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కలిసి విన్నవించారు. ఆయా ప్రాజెక్టుల కింద కాలువల కోసం భూములిచ్చిన రైతులకు పరిహారం, కాలువల తవ్వకాలు, లిఫ్టుల ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్ సూచించారు. మంగళవారం రెండో రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన వాటిపై ప్రధానంగా చర్చించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తేదేపా జెండా ఎగురవేద్దామని మంత్రి అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, దగ్గుపాటి ప్రసాద్, అస్మిత్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అమిలనేని సురేంద్రబాబు, బండారు శ్రావణిశ్రీ, ఎమ్మెల్సీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మాతృ శిశు మరణాల తగ్గింపులో కొన్ని స్వస్తి, ఫాక్సీ వంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమావేశ భవనంలో గర్భిణులకు సురక్షితంగా కాన్పు ఎలా చేయాలన్న అంశంపై వైద్యులు, స్టాఫ్ నర్సులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఆసుపత్రుల్లో ఎన్ని వసతులున్నా మాతృ సంరక్షణకు అవసరమైన సాంకేతికత లేకపోతే పరిపూర్ణత ఉండదని ఆయన వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు పేదలు వెళ్లలేరని, మానవతా దృక్పథంతో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలు అందించాలన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, స్వస్తి సాంకేతిక నిపుణులు డాక్టర్ నాగేంద్ర, శిక్షణ టీం లీడర్ డాక్టర్ స్టెఫీ, జిల్లా సమన్వయకర్త విజయ్ కుమార్, గైనకాలజిస్ట్ సుచిత్ర, హర్షిత కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ అయిన సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో వ్యవసాయంలో సాంకేతికతను రైతులకు చేరవేయడంలో బీటీఎం బ్లాక్ చైన్ టెక్నాలజీ మేనేజర్లు కీలక పాత్ర పోషిస్తారని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ కొత్తూరు అప్పలస్వామి అన్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న పీడీని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బీటీఎంలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పీడీని శాలువాతో సత్కరించారు. అనంతరం బీటీఎంలతో పీడీ సమావేశమయ్యారు. కొత్త వంగడాలు, ఆధునిక యంత్రాలు, సమగ్ర తెగుళ్ల నివారణ పద్ధతులపై రైతులకు పాల్గొనే పొలాల్లోనే ప్రదర్శనలు ఏర్పాటు చేసి తెలియజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి అనంతపురానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహాన్ని చేరుకున్న ఆయనకు ఆర్డీఓ ప్రేమాంత్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, పుట్టపర్తి గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రాయ్ తదితరులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు సభ్యులు వెంకటప్ప, మల్లేశ్వరరావు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు గిరిజన సంక్షేమ సంఘాలు, నేతలు, గిరిజన

0: నుంచి రోడ్ల భవనాల అతిథి గృహంలు వినతులు స్వీకరిస్తారు. 10 గంటలకు ఏకలవ్య విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేస్తారు. 10:45కు పామిడి మండలం పాలెంతాండాలో గిరిజనులతో ముఖాముఖి ఉంటుంది. 2:30కు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఉంటుంది. వార్తాపత్రిక ఆధారంగా సేకరించిన సమాచారం విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బలా సైబాల్, నడుగుల తామరా సైబాల్, బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం చావడి సంభాషణ. నేటి అంశం హిందీ దివస్. సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి.
1: చూడప్పా, ఇయ్యప్పా, నన్ను ఇడికి రమ్మని సావుడికాడికిరా, ఇంటికాడికిరా, తోటకాడికిరా అని పిలుస్తాడు. ఒత్తే మాత్రము నువ్వే మాట్లాడాడు చూడప్పా. అంటే కళ్ళ కనపడడం లే, మాట్లాడాలి ఎట్లా కనపడతాం ఇయ్యప్పకి. నో మదప్పన్నా, నో మదప్పన్నా,
2: నిన్ను పడుతుందిలే స్వామి, అట్లా రుస్తున్నావు? ఏం మడికట్లో ఉన్నా నేను ఏమన్నా ఈడ ఉన్నాను కదా, ఏంది అంత గట్టి కడతావు?
1: ఇద్దో చూడు, నువ్వు చూడు, నేను వచ్చినా కూడా నువ్వు దాన్ని పేపర్ చదువుకుంటా, నా కళ్ళు సూను కూడా చూడలేదు నువ్వు, రేగదా అయిపోయా?
2: బా కాదయ్యా, నువ్వు వస్తున్నావు, వస్తేనే మాట్లాడిద్దాం అనుకుంటే నువ్వు అంత గట్టిగా మాట్లాడితే ఏం ఏడ డ్రామా వేసి వచ్చినావు, అంత గట్టిగా మాట్లాడుతున్నావు.
1: డ్రామా కాదప్పా, ఊరికే ఎట్లేం, రాత్రి నుంచి చెవులు జిమ్ అంటాడు. ఎన్నో మామూలు ఫోన్లో మాట్లాడి.
2: ఏమబ్బా, ఫోన్లోనే కదా మాట్లాడింది.
1: ఏ వాడు అడే ఢిల్లీకి పోయినాడు కదప్పా.
2: ఢిల్లీకి
1: వద్దని చెప్పినా.
2: ఏం మితిపైకి ఎక్కి అరిచినావు? అంతో
1: అరిచినట్లు అయింది.
2: లేకపోతే
1: చుట్టుకున్నారంటే ఆ పక్కన ఇంటి పక్కన వాళ్ళంతాను ఈ రంగ పట్టరుతున్నాడు గట్టిగానే.
2: అవు కదా, ఎందుకు
1: రేగుతుందన్నా నాకు నిన్నట్ నుంచి. వాడు వద్దురా.

0: ఈడే ఉండరా అని చెప్తే ఆడికి ఢిల్లీకి పోయినాడప్ప వాడు పని చేసుకుంటానని.
1: పని చేసుకునేకే కదా మంచిదే కదా.
0: నువ్వు కూడా ఎట్లా మాట్లాడతావు కదన్నా.
1: ఎవడైనా ఇట్లే మాట్లాడేది.
0: వాడు నీళ్ళు తప్పికైతానా ఏంటన్ను
1: అయితే.
0: అడ ఏందో అది వాటర్ బాటిల్ అప్ప మనము ఆ ముత్యాలప్ప దగ్గర పోయి నీళ్ళే అంటే నీళ్ళు ఇస్తాడు వాటర్ బాటిల్ ఆడబోయి. వాడు ఏడేమి ఏమడిగినా వాళ్ళకి అర్థం కాదంట. వాళ్ళు మాట్లాడేది దీనికి అర్థం కాదు, ఈడు మాట్లాడేది వాళ్ళకి అర్థం.
1: ముత్యాలప్పకి అయితే ఈడుండే మంచి మన తెలుగు అర్థమవుతుందప్ప. ఆ ఢిల్లీకి పోతే తెలుగులో మాట్లాడితే ఏమర్థమవుతుంది చెప్పు.
0: ఆడు కూడా తెలుగే కదా మాట్లాడేది. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతుండము అంతలక్కంతే. దేశం అంతా అంతే, ప్రపంచం అంతా అంతే, తెలుగే మాట్లాడతారు.
1: బొబ్బా నువ్వు ఈడుండి మొత్తం ఈడుండే వాళ్ళంతా తెలుగు మాట్లాడతా అని చెప్పి దేశమంతా అదే మాట్లాడతాను అనుకుంటువే. లేదబ్బా, ఏ మన పక్కడున్న తమిళనాడులో తమిళ మాట్లాడతారు, మన కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, పైకి పోయే కొద్దీ మొత్తం అంతా హిందీ మాట్లాడతారయ్యా. అందరూ తెలుగు ఎందుకు మాట్లాడతారు?
0: నేను అట్లే అనుకున్నాను.
1: నువ్వు బాగున్నావు పాప, అందరూ తెలుగు ఎందుకు మాట్లాడతాడయ్యా?
0: దానికే గల పాపను వానికి ఎంత అర్థమైందిలే. ఏదో నాయనా నాకు దిగు తెలుకొనుందో అని వాడు ఎడుతాడు. రారా ఇంటికన్నా అంటే వాడు రాడు.
1: ఎందుకు వస్తాడు బా? పని చేసుకునే పిల్లడు రెండు రోజులు ఆగితే ఆయనే నేర్చుకుంటాడు. హిందీ ఎంత మంచి భాష అనుకుంటు, నేర్చుకోని మంచిదే కదా.
0: సరేలే కానీ నువ్వేంది పేపర్లు అట్లా చదువుతాడో? పక్కన వాళ్ళు చూడుకోకుండా చదువుతాడో నువ్వు అట్లే?
1: అట్లా కాదప్పా, ఈడేందోను హిందీ దివస్ గురించి ఎప్పుడో 14 సెప్టెంబర్ ఉందంట, హిందీ గురించి ఏదో ఉంటే రాసిందే చదువుతానను.
0: ఏనా ఏమేమన్నది ఎట్టెట్లా?
1: ఎట్లంటే ఈ 1949లోనే ఈ భారత రాజ్యాంగం ఏదో రాసినారే, ఆ సభ వాళ్ళు ఏం చేసినారంటే దేవనాగరి లిపిలో రాసిన హిందీని కూడా కేంద్ర అధికార భాషగా గుర్తించినారంట. అదంతా పేపర్లో ఉందప్ప, నా సొంత కవిత.
0: అధికార భాష అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు గుర్తించినారా?
1: అంటే వ్రాత ప్రతులన్నిటి కూడా ఆ భాషను ఉపయోగించవచ్చు అన్నమాట.
0: ఓకే,
1: ఇంగ్లీషు ఉంటుంది, ఈ హిందీ కూడా రాసుకుంటారన్నమాట.
0: బ్యాంకులో కూడా ఏందన్నా దుడ్లు వేసకపోతే
1: ఓచర్ పేపర్లు ఇస్తారులే,
0: దాంట్లో కూడా ఇదే ఉంటుంది,
1: హిందీ ఉంటుంది. అందుకే
0: అదేనా హిందీ అంటే?
1: అదే అప్ప హిందీను. ఇవన్నీ మన సంస్కృతం నుంచి వచ్చిందే భాషలే ఇవన్నీ, తెలుగు అయినా కన్నడ అయినా తమిళ అయినా అక్కడ నుంచి వచ్చిందే భాష, దాని అదే పుట్టుక అన్నమాట మొట్టమొదటిది.
0: అంటే గుణాదులవే
1: ఈ హిందీ. ఎట్లంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు ఇది 3వ స్థానంలో ఉంది.
0: గొప్ప విషయమైన
1: ప్రపంచంలోనే, మన ఇండియాలో మాత్రం కాదు, ప్రపంచమంతా 900 కోట్లు ఉన్నాయా, దాంట్లోనే 3వ స్థానం ఉంది మన హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య.
0: కాదన్నా నువ్వు ఆ మాటకొస్తే ఇప్పుడు మనం తెలుగు పక్కన రాష్ట్రాలకు పోతే వాళ్ళ భాషలు.
1: అవును,
0: అట్లా ఇప్పుడు ప్రపంచమంతా ఓఎంఐ అన్న తూకంగా ఉంటాయే.
1: చాలా తూకంగా ఉంటాయి. అంటే ప్రాంతీయంగా ఉండే భాషలతో పాటు చాలా దేశాల్లో ఆంగ్లం మాట్లాడతారు, కొంచెం ముస్లిం దేశాల్లో అయితే ఉర్దూలు ఎక్కువ మాట్లాడతారు.
0: ఓహో, ఇన్ని భాషలు నేర్చుకుంటే ఏం ప్రయోజనము?
1: ఏం ప్రయోజనం అంటే ఇప్పుడు మీ వాడు ఢిల్లీకి పోయినాడు, ఆడ కనీసం నీళ్ళు అడిగే కూడా భాష రాలేదు, హిందీ నేర్చుకున్నావు అనుకో, ఎక్కడికైనా పోవచ్చు అయ్యా. దక్షిణం నుంచి ఉత్తరానికి పోవచ్చు, తూర్పు నుంచి పడమడికి పోవచ్చు, ఎక్కడికి పోయి గుజరాత్ నుంచి కోల్కతాకు పోవచ్చు, ఢిల్లీ నుంచి తమిళనాడుకి పోవచ్చు.
0: వాళ్ళందరికీ తెలుసా హిందీ?
1: ఏది అందరికీ వస్తుంది కదా. అంటే మన దక్షిణ భారతదేశం వాళ్ళు పైన పోయి ఎక్కడైనా మనం చేయాలనుకుంటే హిందీ నేర్చుకుంటే మంచిది కదా. ఇప్పుడైనా కూడా మన మాతృభాష తెలుగు తల్లి లాంటిది, హిందీ మాత్రం తండ్రి లాంటిది అయ్యా.
0: మళ్ళా ఇది ఇంగ్లీషు,
1: ఇంగ్లీషు మన టీచర్ లాంటిది అయ్యా. టీచర్ లాంటిది అంటే
0: టీచర్
1: మరి అది నేర్చుకుంటేనే నీకు ఉద్యోగం చేరేకి దానికి దీనికి ఉపయోగపడేది నీకు.
0: కాదన్నా హిందీను ఎక్కువ మంది మాట్లాడతారంటివి, మరి ఫస్ట్ మాట్లాడేది ఏ భాషప్ప?
1: ఫస్ట్ సంస్కృతం మాట్లాడేవాళ్ళప్ప.
0: ఓహో,
1: ఇగో మొఘలాయిలు వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆ ఉర్దూ ప్రభావము పార్సీ భాష ఇవన్నీ మన మీద పడి ఒక రకమైన హిందీ ఏర్పడింది అన్నమాట.
0: దానికే గల్లప్ప ఎప్పుడన్నా క్రికెట్ చూస్తా అంటే అచ్చబోల్ అచ్చబోల్
1: అచ్చబో
0: మారు మారు అంటారు,
1: మారు మారు అంటా
0: అంటే దానికి అర్థాలు
1: బాగే బాగే కొట్టు బాగా కొట్టు అంటే అనేది అన్నమాట.
0: అట్టనన్నా అది ఏ నాకేం తెలుసు, తిట్టుకుంటుంటారు గల్లప్ప ఊరుకోరు అనుకున్నాను.
1: అర్థం కానప్పుడు అట్లా అన్ని అన్ని భాషలు అట్లా అనిపిస్తాయి, మన తెలుగు కూడా వాళ్ళకి అట్లా అనిపిస్తా ఉంటుందయ్యా.
0: పిల్లలు కూడా బలి చదువుకుంటారప్ప ఎట్లేను.
1: పిల్లలు అయితే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు, మనట్లా వాళ్ళైతే పాత టాక్టర్ మాది నేలకు తిరగదు మనకి. కానీ
0: ఏడు తిరుగుతుంది, నాకైతే నేలకు మందం అయిపోయింది.
1: మందం అయిపోతుంది
0: అని అల్లచ్చేది తప్ప ఏందో లేదు దిక్కు తెలుకొని.
1: అవునవును
0: కాదన్నా
1: చెప్పు.
0: ఇది అంటారు చూడు, క్యా బాత్ హై క్యా బాత్ హై, యా బాదుషాలా అవి.
1: క్యా బాత్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. క్యా బాత్ అంటే ఏం చెప్పినావని, క్యా బాత్ అంటే ఏం చెప్పినావని అర్థం.
0: అంటే ఇంత ఉందన్న దాంట్లో కూడా
1: చెప్పా, మన భావ వ్యక్తీకరణ బట్టి అది తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకోటప్ప,

0: ఇంకా హిందీ అంటే మన వాళ్ళు పానీపూర్ దగ్గర పోయి తోడ ప్యాస్ దేదో భయ అంటారు, అదొక్కటే హిందీ అనుకుంటాడు.
1: నాకు కూడా వచ్చు.
0: నీకు కూడా వచ్చు కదా
1: అయ్యా, పూరి దేదో అంటే మొన్న
0: పూరి దేదో వాళ్ళ అప్పక్కలు అంటానని చెప్పి నువ్వు అంటావు కదా.
1: నాలుగు పూరీలు పెట్టినా అంటే దో అంటే నాలుగనే
0: రెండయ్యా, వాడైతే నాలుగిటికి డబ్బులు ఇప్పించుకుంటా లేదు, వేరే విషయం.
1: నిజమే లేనా ఇదేమో.
0: హిందీ నేర్చుకుంటే నీకు ఎక్కడికి పోయినా కూడా, మన దేశంలో ఎక్కడికి పోయినా, ఒక ఉద్యోగాని కోసమైనా ఎక్కడికి పోయినా నీకు పనులు జరుగుతాయి. ఇంకా ఉద్యోగం చేస్తానంటే ఇంగ్లీష్ అంతో ఇంతో వచ్చేస్తుంది, నీకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మన అట్లా మన తెలుగుని మర్చిపోకూడదు, అట్లా మన హిందీని మర్చిపోకూడదు, ఇంగ్లీష్ కాబట్టి మన ఉద్యోగార్థము ఎక్కడైనా మనం పని చేసుకోవచ్చు. ఇదైతే రంగప్ప, ఈ పేపర్లో ఉండేది ఎట్లంటే, ఒక ఆయన ఇంతకు ముందు హిందీ పండితుడు ఎవరనుకోండి, రాజేంద్ర సింహ అని ఉన్నాడు కదా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సెప్టెంబర్ 14 అనేది హిందీ దివస్ గా పెట్టినాడు. ఆయన చాలా కృషి చేసినాడు అనమాట హిందీ గురించి. హిందీ మన అధికార భాష కూడా కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకుంటే మనకు అంత మంచిది.
1: అంటే ఎట్లా మంచిది?
0: మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మన సృజనాత్మకత అంటారే అది కూడా బాగా పెరుగుతుంది అనమాట.
1: ఇంకోటి అర్థమైందన్నా, మనము ఏ ప్రాంతానికి పోయినా కూడా ఆ భాషలు వస్తే వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో మనకు తెలుస్తుంది.
0: అది బాగా గుర్తు చేసిన
1: మనం కూడా అట్లా బతుకోవచ్చు.
0: వాళ్ళ జీవన స్థితులన్నీ కూడా మనకు తెలుస్తే, వాళ్ళ భాషలో మనకు అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళవన్నీ మనం నేర్చుకోవచ్చు.
1: అన్నదమ్ములు మాత్రం ఉండొచ్చు అన్న,
0: ఉండొచ్చు.
1: అట్లా అట్లా అవి ఉండవు
0: ఉండవు కదా. వాళ్ళు ఏం మాట్లాడదు మనకు తెలిసిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు.
1: మంచిదేనో నో దో మా వాడిని ఊరికి అరిత్తి నిన్న పోయి నేను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఉన్నా, నువ్వు అన్నట్లు మాట్లాడినావు అంతను.
0: నేను మాట్లాడతలే గాని నువ్వు కూడా నీ భార్యతో ఒకసారి పోయేసి హిందీలో మాట్లాడకూడదా?
1: నాకు అది లాస్ట్ అయిపోతుంది అప్పు.
0: ఏం ఎందుకు?
1: ఇప్పుడు హిందీ దివస్ అంటే నాది శివర్ దివస్ అవుతుంది. ఇంకా
0: హిందీ మాట్లాడతానా? నువ్వు మాట్లాడితే ఏదో హిందీ సీరియల్లో విలన్ లాగా మాట్లాడింటావు మాట్లాడతావు అనుకుని నేను కాక ఇంకా ఎవరైనా ఉన్నారని అమ్మ చాలా భయపడుతుంది అప్ప పాప.
1: ఇంక అయిపోయో
0: మీ వాడు ఎట్లా పోయినాడు కదా, నాలుగు ముక్కలు నేర్చుకు, వాడు నేర్చుకుని నీకు నేర్పిస్తే మంచిది మనకు కూడా.
1: సరేలేనా నువ్వు అట్లా వంతరు మాటలు మాట్లాడినా,
0: నేను మాట్లాడతాను, నేను మాట్లాడు,
1: నేను పోయిస్తున్నా మళ్ళీ అయితే.
0: సరే పోయిరా పాపు.
2: శ్రోతలు ఇంతవరకు చావడి సంభాషణ, ఇందులో హిందీ దివస్ గురించి విన్నారు సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: శ్రోతలు హేమావతి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. ఇందులో కంపెనీల చట్టం గురించి న్యాయవాది బి సౌమ్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: శ్రోతలకు నమస్కారం. సాధారణంగా మన రోజువారీ జీవితంలో మనం ఎన్నో కంపెనీల పేర్లు వింటూ ఉంటాం, కంపెనీల్లో పనిచేస్తూ ఉంటాం, కొన్ని కంపెనీల ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటాం, కొంతమంది కంపెనీల్లో షేర్లు కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే అసలు కంపెనీ అంటే ఏమిటి, కంపెనీ ఎలా ఏర్పడుతుంది, ఆ కంపెనీని ఎవరు నిర్వహిస్తారు, షేర్ హోల్డర్ల హక్కులు ఏమిటి, ఒకవేళ కంపెనీ తప్పు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోస్కి విచ్చేశారు న్యాయవాది బి సౌమ్య గారు. ఆమెను అడిగి ఈ కంపెనీ చట్టం అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ సౌమ్య గారు.
2: నమస్కారం సార్.
1: లాయర్ సౌమ్య గారు చెప్పండి, కంపెనీ అంటే ఏంటి అసలు?
2: సాధారణంగా చెప్పాలంటే ఒక కంపెనీ అనేది చట్టం ద్వారా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన సంస్థ సార్ అని అంటాం జనరల్గా.
1: ప్రత్యేకమైన సంస్థ అని అంటాం.
2: అవును అవును. కంపెనీ కేవలం కొంతమంది వ్యక్తులు కలిసి వ్యాపారం చేసే సంస్థగా కాకుండా ఆ కంపెనీ ఒక ప్రాపర్గా కంపెనీ లా ప్రకారంగా రిజిస్టర్ అయిన తర్వాతనే దాని ముఖం ఆథరైజ్డ్ కంపెనీగా మనం భావిస్తాం. అంటే ఒక లీగలైజ్డ్ కంపెనీ లాగా.
1: అంటే రిజిస్టర్ అయితే చేయించాలి
2: మ్యాండేటరీగా. అది అన్రిజిస్టర్డ్ కంపెనీ అయితే దానికి కావాల్సిన ఒక బెనిఫిట్స్ అనేవి రావు.
1: అది కంపెనీగా పరిగణించబడదు.
2: అది ఒక బిజినెస్ లాగా
1: వ్యాపారం మాత్రం. అంటే ఇద్దరు వ్యక్తులు గానీ ముగ్గురు వ్యక్తులు గానీ ఏర్పడి ఏదైనా చేస్తే బిజినెస్ అంటారు దాన్ని.
2: అవును.
1: రిజిస్టర్ చేస్తే కంపెనీ.
2: కంపెనీ లా ప్రకారంగా దానికి ఒక ఆథరైజేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని, ఒక కంపెనీ రిజిస్టర్ అయినాక దానికంటూ ఒక అడ్వాంటేజ్ అనేది వస్తుంది అన్నమాట.
1: అంటే ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటారు?
2: ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. సాధారణంగా ఏబీసీ ముగ్గురు కలిసి ఒక కంపెనీ ఏర్పాటు చేశారు అని అనుకుందాం. కంపెనీ ఏర్పాటు అయిన తర్వాత కంపెనీ ఆస్తి ఏబీసీలకు వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడదు, ఎందుకంటే అది కంపెనీకి చెందిన ఆస్తిగానే ఉంటుంది.
1: దానికి సంబంధించిన ఆస్తిగానే ఉంటుంది.
2: అవును.
1: అంటే వ్యక్తులకి సంబంధించిన ఆస్తి కాదు.
2: అవును సార్. అందుకని దాన్ని మనం కార్పొరేట్ లీగల్ పర్సనాలిటీ అని, లేదంటే ఇన్కార్పొరేటెడ్ లీగల్ ఐడెంటిటీ అని కానీ అంటాం.

0: దానికి ఇంకొక పేరు సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని కూడా అంటాము. ఐడెంటిటీ
1: ఐడెంటిటీ
0: అంటే ఏంటంటే ఇది ఒక లీగల్ సపరేట్ లీగల్ పర్సన్ గా భావిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక కంపెనీ రిజిస్టర్ కాకపోతే కంపెనీలో ఉన్న మెంబర్స్ కంపెనీ రెండు ఒకటిగా భావిస్తాం. అదే కంపెనీ ప్రాపర్ గా కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం గనక రిజిస్టర్ అవుతే కంపెనీ అనేది సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అంటాం. అంటే మెంబర్స్ అంటే ఇక్కడ ఎవరు, షేర్ హోల్డర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అకౌంటెంట్ కానీ, సో ఆన్ మెంబర్స్ ఎవరైనా ఉండవచ్చు. రిజిస్టర్ అయినాక కంపెనీ ఒక వైపు, కంపెనీ ఒక మెంబర్స్ ఇంకో వైపుగా వెళ్తారనమాట. దాన్ని మనం సపరేట్ లీగల్ ఐడెంటిటీ అని అంటాం. అంటే సపరేట్ లీగల్ పర్సన్ అని. ఇంకొకగా చెప్పాలంటే కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. సేమ్ యాజ్ ఆఫ్ ఎట్లయితే ఒక హ్యూమన్ బీయింగ్స్ ని ఒక పర్సన్స్ గా మనం ఎట్లా కన్సిడర్ చేస్తామో, సేమ్ ఒక హ్యూమన్ లాగానే ఒక రిజిస్టర్డ్ కంపెనీని మనం ఒక ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అని అంటాము. దో ఒక మనిషిలాగా మెదడు, మనుషులాగా శరీరం అలా అలాంటివి ఏం లేకపోయినా సరే, కంపెనీకి మైండ్, బాడీ, సోల్ లేకపోయినా కంపెనీ అనేది త్రూ బై డైరెక్టర్స్ కానీ షేర్ హోల్డర్స్ కానీ రన్ అవుతుంది. కానీ ఇది సపరేట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అని అంటాం.
1: అసలు ఈ కంపెనీల అనేది ఎందుకు అవసరం అంటారు సౌమ్య గారు?
0: కంపెనీల ఎందుకు అవసరం అంటే ఎవరైతే కంపెనీ పెట్టాలనుకుంటున్నారో, లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే దాంట్లో ఉన్న ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏమి పెట్టాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి, దానిలో షేర్ హోల్డర్స్ యొక్క రైట్స్ ఏముంటాయి, డైరెక్టర్స్కి ఏం రైట్స్ ఉంటాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తెలుసుకోవాలంటే కంపెనీ యాక్ట్ బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సో దానివల్ల ప్రతి ఒక్కరికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. రోజువారి జీవితంలో గొప్ప గొప్ప ఎంబీఏ స్టూడెంట్స్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరూ బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. బిజినెస్ చేయాలంటే ఏంటి, ఆ బిజినెస్ ని ప్రాపర్ గా ఆ బిజినెస్ ఒక కంపెనీని కంపెనీ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా, ఎవరెవరికి ఏమేమి రైట్స్ ఉంటాయి, అథారిటీస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనము ఈ కంపెనీ యాక్ట్ లోనే మనం నేర్చుకుంటాము.
1: అంటే మీరు ఇందాక అన్నట్టు కంపెనీ సభ్యులు ఇద్దరు ఒకటి కాదంటారు?
0: అవును, రిజిస్టర్ అయ్యాక కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్స్ అని అంటామండి. కంపెనీకి దాని సభ్యులకి మధ్య చట్టపరంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనిని మనం సాల్మన్ ప్రిన్సిపల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కంపెనీని తన సభ్యుల నుండి వేరైన చట్టపరమైన వ్యక్తిగా పరిగణించబడుతుంది సార్. అందువల్ల కంపెనీ పేరు పైన ఏమైనా అప్పులు ఉంటే కంపెనీ మాత్రం దానికి లయబుల్ అవుతుంది, కంపెనీలో ఉన్న మెంబర్స్ లయబుల్ కారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ కంపెనీ రిజిస్టర్ అయ్యింది అనుకోండి, ఎక్స్వైజెడ్ కంపెనీ పైన ఒక కామన్ సీల్, ఒక కామన్ ఒక నేమ్ అనేది ఉంటుంది. దాంట్లో ఉన్న షేర్ హోల్డర్స్ నేమ్స్ కానీ వాళ్ళ అసెట్స్ కానీ ఏమి అటాచ్ అవ్వవు అనమాట. అందువల్ల కంపెనీకి అప్పులు ఉంటే సాధారణంగా అవి కంపెనీ అప్పులుగానే ప్రకటించబడతాయి. సభ్యులు వ్యక్తిగతంగా అప్పులకు కారణం కారు.
1: వాళ్ళ అప్పులకి కంపెనీకి ఏం సంబంధం ఉండదన్నమాట?
0: కాదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎక్స్పెక్టెడ్ కంపెనీ అనేది మనం స్టార్ట్ చేశాక ఒక 10 ఇయర్స్ తర్వాత ఆ కంపెనీ అనేది కంప్లీట్ గా లాసెస్కి వెళ్ళడం వల్ల కంపెనీ అప్పులు పెరిగిపోతాయి. అప్పుడు కంపెనీ అప్పుల్లో షేర్ హోల్డర్స్ స్టార్టింగ్ స్టేజ్ లో షేర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఒక్కొక్క షేర్ కి ఇంత వాల్యూ అని పెట్టి కొనింటాం. ఆ షేర్ వాల్యూ ఎంతైతే పెట్టి కొంటారో ఆ షేర్ వాల్యూ వరకే వాళ్ళు లయబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్, ఒక కంపెనీ 100,000 షేర్లు వదిలితే అందులో ఒక షేర్ హోల్డర్ 100 షేర్లు కొంటే, ఈ షేర్ 10 రూపాయలు చొప్పున కొంటే 100 షేర్లకి 10 రూపాయలు చొప్పున ఎంత, 10,000 రూపాయలు. కంపెనీ కనుక అప్పుల్లోకి పోతే ఆ కంపెనీ ఒక షేర్ హోల్డర్స్ ఎంతవరకు లయబిలిటీ ఉంటుందంటే ఆ ఏదైతే వాళ్ళు షేర్స్ కొన్నారో ఆ లయబిలిటీ వరకే వాళ్ళ పరిమితి ఉంటుంది. అంటే ఆ 10,000 వరకే వాళ్ళు లయబుల్, వాళ్ళ పర్సనల్ అసెట్స్ కానీ పర్సనల్ ఆస్తులు కానీ తీసుకొచ్చి అమ్మి కంపెనీ యొక్క అప్పులు వాళ్ళు తీర్చారు. అందుకని దీన్ని సపరేట్ లీగల్ ఐడెంటిటీ అంటాం అనమాట. కంపెనీ పేరు పైన ఉన్న ఆస్తులు అమ్మి ఏవైతే డబ్బులు వస్తాయో ఆ డబ్బులు తీసుకొని అప్పులుగా ఉన్న బ్యాంక్స్ కానీ, లేదంటే క్రెడిటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపెనీ పేరు పైన ఉన్న అసెట్స్ ని అమ్మి మనం ఆ మనీని మనం వాళ్ళకి ఇస్తాము. కానీ షేర్ హోల్డర్స్ అంటాం, అంటే షేర్ హోల్డర్స్ అంటే నథింగ్ బట్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అంటాం. ఓనర్స్ అంటే జనరల్గా ఏంటి, ఏమైనా జరిగితే వాళ్ళు లయబుల్ అవ్వాలి. కానీ కంపెనీ లా ప్రకారం ఏంటంటే వాళ్ళు కొన్న షేర్స్ మటికి, దాని వాల్యూ మటికి వాళ్ళు లయబుల్ అవుతారు.
1: మిగతా విషయాలకి షేర్ హోల్డర్స్
0: లయబుల్ కారు. వాళ్ళు కొన్న గ్యారంటీ, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ కానీ, వాళ్ళు కొన్న షేర్ వాల్యూ కానీ అంత మటుకే వాళ్ళు లయబుల్ అవుతారు. దానికి మించి వాళ్ళు లయబుల్ అయ్యేదానికి లేదు.
1: మిగతా కంపెనీలకు సంబంధించి ఏం విషయాలు ఉన్నా కూడా వీళ్ళకి సంబంధం ఉండదు అంటారు.
0: ఈ విధంగా చూస్తే కంపెనీ అనేది 3 రకాలు. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ,

0: కంపెనీ అన్లిమిటెడ్ లయబిలిటీ అనమాట. దీంట్లో చూసుకుంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంటే ఒక షేర్ వాల్యూ ఎంతైతే షేర్ హోల్డర్ పెట్టుకుంటాడో ఆ షేర్ వాల్యూ వరకే షేర్ హోల్డర్ అనే వారు లయబుల్ అవుతారు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ద్వారా షేర్ హోల్డర్ బై గ్యారంటీ అనుకో. గ్యారంటీ అంటే ఏంటి? జనరల్గా ఒక షేర్ హోల్డర్ స్టార్టింగ్ షేర్స్ లోనే 1 లక్ష రూపాయలు గ్యారంటీగా పెట్టడం కానీ లేదంటే ఇంకో విధంగా ఒక గ్యారంటీ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఒకవేళ కంపెనీ ఫ్యూచర్లో లాసెస్ వచ్చేసి కంపెనీ మూసివేయాల్సిన సిచ్యువేషన్ వస్తే గ్యారంటీ ఇచ్చిన అమౌంట్ వరకు లయబుల్ అవుతుంది. దాని సెకండ్ టైప్ అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటాయి. జనరల్గా పార్ట్నర్షిప్ చూస్తాం. పార్ట్నర్షిప్లో ఏంటి, ఇద్దరు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు, దాని పార్ట్నర్షిప్ అంటాం. దాంట్లో ఇక్కడ ఏముంటుంది, ఇది కూడా పార్ట్నర్షిప్ అనేది ఒక కంపెనీ లాగే. ఇది ఏమవుతుందంటే ఇద్దరికి సేమ్ ఈక్వల్ లయబిలిటీ, ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ అప్పులు కానీ సమానంగా పంచుకుంటారు. ఇక్కడ అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ లయబిలిటీలో ఏమవుతుంది, పార్ట్నర్షిప్లో ఈక్వల్గా వాళ్ళ పర్సనల్ అసెట్స్ కూడా తీసుకొచ్చి అమ్మి మళ్ళీ కంపెనీకి ఉన్న అప్పులు తీర్చాల్సి వస్తుంది అన్నమాట.
1: ఓకే, లయర్ గారు మీరు ఇందాక చెప్పారు అంటే కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి, అసలు కంపెనీ అనేది ఎలా రిజిస్ట్రేషన్ అవుతుంది?
0: కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక కంపెనీని చట్టబద్ధంగా స్థాపించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని ప్రక్రియ పూర్తిగా చేయాలి.
1: అంటే ప్రభుత్వం అయితే కొన్ని నిబంధనలు,
0: అవును,
1: నిర్దేశిత ప్రక్రియ అయితే ఉంది.
0: అవును, అంటే నథింగ్ బట్ కంపెనీ లా ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ విధంగానే కంపెనీ అనేది రిజిస్టర్డ్ అవుతుంది అన్నమాట.
1: ఎలాంటివి ఉన్నాయి రూల్స్?
0: కంపెనీని ఏర్పాటు చేయడానికి కొన్ని చట్టపరమైన విధానాలు ఉన్నాయి సార్. మొదటిగా కంపెనీ ఏర్పాటు చేయడానికి వ్యక్తులు కంపెనీకి సంబంధించిన వివరాలు, ముఖ్యమైన విషయాలు అని సిద్ధం చేసుకోవాలి. విషయాలంటే ఇక్కడ ఏమిటంటే, ముఖ్యంగా కంపెనీ పేరు ఏం పెట్టాలి. ఒకవేళ కంపెనీ మనం పెట్టాల్సిన పేరు ఆల్రెడీగా ఏ కంపెనీకైనా సేమ్ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సేమ్ నేమ్ ఉందంటే అలాంటి పేరు మనం ఎంచుకోకూడదు, అసలు ఎంచుకోకూడదు. దాని కార్యాలయము, చిరునామా ఎక్కడ ఎక్కడ పెట్టాలి, అడ్రస్ కూడా ప్రాపర్ గా ఫిగర్ అవుట్ చేసుకోవాలి. వ్యాపార లక్ష్యం అంటే ఆబ్జెక్ట్, అంటే ఏ విధమైన ఆబ్జెక్ట్, ఎలాంటి వ్యాపారం చేయాలని ఆబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. మూలధనం అంటే క్యాపిటల్ ఎలా సోర్స్ చేసుకోవాలి. డైరెక్టర్లు వివరాలు వంటి విషయాలను చట్ట ప్రకారంగా
1: కంపల్సరీ మనం
0: ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని మనం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అని కూడా అంటాం. ఇలా అవసరమైన పత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే తరువాత సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ జారీ అవుతుంది సార్.
1: అంటే ఈ రిజిస్ట్రేషన్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్
0: ఇన్కార్పొరేషన్ ఎక్కడంటే, మనము ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనము రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీలో మనం మొత్తం డాక్యుమెంట్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్లి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రార్ మొత్తం చూసి అన్ని ఓకే అనుకున్న తర్వాత ఆయన ప్రాపర్ గా ఉంది కంపెనీ అంటే అప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు అన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక కంపెనీ రిజిస్టర్ అయిందా లేదా అనేది ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మనం చెప్తాము, చూస్తాము కూడా.
1: ఆ డాక్యుమెంట్ లేకపోతే
0: అది రిజిస్టర్ కాని కంపెనీగా మనం భావిస్తాము.
1: రిజిస్టర్ కాని కంపెనీ,
0: కంపెనీ.
1: ఓకే, మరి కంపెనీలో రకాలు ఉన్నాయంటారా?
0: అవును, చాలా రకాలుగా ఉన్నాయి. పబ్లిక్ కంపెనీ అని, ప్రైవేట్ కంపెనీ అని, 1% కంపెనీ అని, సెక్షన్ 8 కంపెనీస్ అని, ఇలా చాలా రకాల కంపెనీలే ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ అంటే జనరల్గా మనం చూస్తూనే ఉంటాం. ప్రైవేట్ కంపెనీలో ఏంటంటే, ఒక తెలిసిన 3 లేదా 4 పర్సన్స్ కలిసి ఒక కంపెనీ ఫామ్ చేయాలనుకుంటారు. ఆ కంపెనీని కంపెనీ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే, ప్రైవేట్ కంపెనీలో షేర్స్ అనేది మనం కంప్లీట్గా పబ్లిక్ ఇష్యూ చేయమన్నమాట. దాన్ని మనం ప్రైవేట్ కంపెనీ అంటాం. ప్రైవేట్ కంపెనీలో ఏంటంటే, షేర్స్ పబ్లిక్ ఇష్యూ చేయకుండా, పబ్లిక్ నుంచి మనం క్యాపిటల్ రైజ్ చేయకోకుండా ఉండే కంపెనీ మనం ప్రైవేట్ కంపెనీ అని అంటాము. ఈ ప్రైవేట్ కంపెనీలో కంపెనీ మధ్య, కంపెనీలో ఉన్న సభ్యుల మధ్య మాత్రమే క్యాపిటల్ రైజ్ అవుతుంది. దీన్ని మనం ప్రైవేట్ కంపెనీగా అంటాము. కానీ పబ్లిక్ కంపెనీలో చూస్తే, పబ్లిక్ కంపెనీలో ఏవైతే, పబ్లిక్ కంపెనీ పేరులోనే ఉంది, పబ్లిక్ అంటే ఏవైతే ఒక క్యాపిటల్ పబ్లిక్ నుంచి మనం త్రూ బై షేర్స్, ఇష్యూయింగ్ ఆఫ్ షేర్స్,
1: ప్రజల నుంచి స్వీకరించవచ్చు,
0: షేర్స్ ఇష్యూ చేసేసి వాళ్ళ నుంచి మనం స్వీకరించిన తర్వాత వాళ్ళ నుంచి మనం క్యాపిటల్ రైజ్ చేస్తాం అన్నమాట. తెలుసు ఎలా అనేది, మనం షేర్స్ ఇష్యూ చేస్తాం అంతే కదా సార్. ఆ వచ్చిన క్యాపిటల్ని వాడి మనం దీన్ని మనం పబ్లిక్ కంపెనీగా అంటాము. ఇది ప్రైవేట్ కంపెనీకి భిన్నంగా ఉంటుంది.
1: ప్రైవేట్ కంపెనీకి
0: భిన్నంగా ఉంటుంది
1: అంటే ప్రజల నుంచి వీళ్ళు వాటాలు స్వీకరిస్తారు.
0: అవును, ఒక్కొక్క షేర్ కి ఇంత అని వాల్యూ వేసి. ఇప్పుడు థర్డ్ ఇది ఏంటంటే, 1% కంపెనీ అని పేరులోనే ఉంది. 1% అంటే ఒక వ్యక్తి, ఒక వ్యాపారం, అది ప్రాపర్ గా రిజిస్టర్ చేసి కంపెనీ లా ప్రకారం

0: బిజినెస్ని ఒక కంపెనీ లాగా మార్చి ఆ 1% కంపెనీ బిజినెస్ని మనం అంటాం. ఇది మామూలుగా ఎక్కడ చూస్తామంటే స్మాల్ స్కేల్ బిజినెస్ అన్నమాట. ఒక వ్యక్తి సోల్ ప్రొపరేటర్ ఉండి ఒక కంపెనీని రన్ చేయాలనుకుంటే అది 1% కంపెనీ అవుతుంది.
1: ఒక వ్యక్తి కంపెనీ
0: ఓనర్ ఉంటారు, దాని మీద సింగిల్ ప్రొపరేటర్ అని కూడా అంటాము. దీని అందుకనే 1% కంపెనీ అని అంటాము.
1: అంటే మిగతా కంపెనీలకున్న స్వభావమే ఈ 1% కంపెనీ కూడా ఉంటుందా?
0: అవునండి, అది కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయితే సేమ్ అప్లికబుల్ అన్నమాట.
1: మరి ఇందాక చెప్పారు మీరు అంటే పబ్లిక్ నుంచి కానీ వాటాలు స్వీకరిస్తారని, అంటే వారి షేర్ హోల్డర్స్ అంటారు అంటున్నారు కదా.
0: కానీ 1% కంపెనీలో మాత్రం షేర్స్ అవి పబ్లిక్ ఇష్యూ చేయరు, ఎందుకంటే ఒకటే ఓనర్ ఉంటారు కాబట్టి ఆయన సెల్ఫ్ అండ్ మనీ అనేది పెట్టి కంపెనీ రన్ చేస్తాడు.
1: ఒక వ్యక్తే పెట్టుబడి పెడతాడు దాంట్లో, వ్యక్తుల సమూహం పెట్టరు
0: అవసరం లేదు.
1: దాన్ని కూడా 1% కంపెనీనే అంటారు.
0: అవును, కంపెనీ అని అంటారు, బట్ 1% కంపెనీ అని అంటాం.
1: అంటే దీనికి దానికి తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుందా?
0: వ్యత్యాసం అంటే
1: మామూలు కంపెనీకి 1% కంపెనీ.
0: అవును, మామూలు కంపెనీలో ఏంటంటే కంపెనీ యొక్క అప్పులు కంపెనీ పేరు పైన ఉన్న ఆస్తులకి కంపెనీ ఆస్తులు అమ్మి అప్పులు తీరుస్తాం. సేమ్ 1% కంపెనీలో కూడా ఇక్కడ ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అది పబ్లిక్ కంపెనీ అయినా 1% కంపెనీ అయినా కంపెనీ పేరు పైన ఉన్న ఆస్తులు కంపెనీకి మాత్రమే సొంతం. ఇక్కడ 1% కంపెనీ అని అన్నామని ఆ పర్సన్ ఒకటే లైబుల్ కాదు, ఆ పర్సన్ ఒకటే మొత్తం ఆస్తులకి ఆయన ఓనర్ అవ్వరు. కంపెనీ పేరు పైన ఉన్న ఆస్తులు కంపెనీ మాత్రమే ఓనర్ అవుతుంది. కంపెనీ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ మెంబర్ అని అన్నాం. ఇక్కడ సేమ్ 1% అనేవాడు సపరేట్ గానే ఉంటాడు, కంపెనీ ఇంకో వైపు ఉంటుంది.
1: బాగుందిలేరు గారు. మరి కొంతమంది కొన్ని కంపెనీల్లో డైరెక్టర్స్ అని అంటూ ఉంటారు, మరి ఆ డైరెక్టర్స్ ఎవరు?
0: డైరెక్టర్స్ ఎవరంటే సార్ కంపెనీలో రోజువారీ మరియు వ్యాపార పరంగా నిర్వహించడానికి డైరెక్టర్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తారు సార్.
1: ఆ వ్యాపారం నిర్వహించడంలో?
0: అవును సార్, అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ చూసుకోవడం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఒక కంపెనీకి బదులుగా డైరెక్టర్ అనేవాడు నడిపిస్తారు. వీళ్ళే ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలన్నా లేదంటే ఒక కంపెనీ బయట వాళ్ళ నుంచి లోన్స్ కానీ ఏమైనా తీసుకోవాలన్నా ఏఓఏ అని ఒక డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంది. అవును, అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఒక కంపెనీ రిజిస్టర్ అవ్వాలంటే ముఖ్యంగా మనం 3 డాక్యుమెంట్స్ చూడాలి, ఎంఓఏ, ఏఓఏ, ప్రాస్పెక్టర్స్. ఎంఓఏ అంటే ఏంటంటే ఒక కంపెనీకి బయట వ్యక్తికి తెలిపే ఒక సమాచారాన్ని మనం ఎంఓఏ అంటాము. దీంట్లో ఏముంటాయంటే ఆబ్జెక్టివ్ క్లాజ్ అని ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్లాజ్ అంటే తెలుసు, అంటే కంపెనీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం తయారు చేస్తుంది, ఏం బిజినెస్ చేస్తూ ఉంది అనే ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఇంకా క్యాపిటల్ క్లాజ్ అంటే ఎంఓఏలని క్యాపిటల్ క్లాజ్ అనమాట. క్యాపిటల్ అంటే ఒక కంపెనీ యొక్క అమౌంట్ ఎంత, క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే 10 కోట్ల, 10 లక్షల అనే ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంత ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాజ్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, జనరల్గా కంపెనీ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేస్తుంది, ఎవరైతే ఆ షేర్స్ని కొంటారో వాళ్ళు ఏమవుతారు, సబ్స్క్రైబర్స్ అంటారు. ఒక క్యాపిటల్ రైజ్ చేయాలంటే కంపెనీ ఒక క్యాపిటల్ని డివైడ్ చేసి ఒక షేర్స్ విధంగా పబ్లిక్ ఇష్యూ చేస్తుంది. పబ్లిక్ ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అప్లికేషన్ వేసుకొని మేము పలానా షేర్స్ కొంటాము, 100 షేర్ల, 10 షేర్ల, 100 షేర్ల అని అలా కొంటారు. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఎంతెన్ని షేర్స్ కొన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ నేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, ఎంఓఏలో ఉంటాయి. ఎంఓఏ మనం చూసాం కదా, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని అంటాం. ఇలా దాని ఒక ముఖ్య కంపెనీ పేరు, రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది కంపెనీ, దాని అడ్రస్, ఇలా ముఖ్యమైన సమాచారం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటామంటే ఒక కంపెనీ, ఒక బయట వ్యక్తి ఒక కంపెనీలో షేర్స్ కొనాలనుకున్నా, ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అవ్వాలనుకున్నా, ఏదైనా ఒక వ్యాపార పరంగా అయినా కూడా డీల్ చేయాలంటే ఒక ఎంఓఏ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. పక్కా వాళ్ళు చదివి ఆ డాక్యుమెంట్ చదివి ఆ తర్వాత కంపెనీతో డీల్ చేయాలన్నమాట. అది ముఖ్యమైన డాక్యుమెంట్. అది ఏం చెప్తుంది ఎంఓఏ అంటే, ఎక్స్టర్నల్గా కంపెనీకి బయట వాళ్ళకి చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఎంఓఏ అంటాం. ఇప్పుడు ఏఓఏ అంటే కంపెనీ లోపల ఇంటర్నల్ మేనేజ్మెంట్, అంటే ఒక డైరెక్టర్ ఏ విధంగా ఉండాలి, షేర్ హోల్డర్స్ ఏ విధంగా ఉండాలి, షేర్ హోల్డర్స్ మీటింగ్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయాలి, షేర్ హోల్డర్స్ ఓటింగ్ రైట్స్ ఏంటి, ఇలా అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్, ఇలా అన్ని రకమైన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బైలాస్ అని అనుకుని అంటాం. ఇలా అన్ని రకమైన సమాచారము ఏఓఏలో ఉంటుంది. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే ప్రాస్పెక్టర్స్. ప్రాస్పెక్టర్స్ అంటే జనరల్గా చెప్పాలంటే ఇది వన్ కైండ్ ఆఫ్ పాంప్లెట్ లాగా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ పెట్టాను, మీరు నన్ను గుడ్డిగా నమ్మి

0: అనేసి నా కంపెనీలో షేర్స్ కొంటారా మీరు? లేదు. అదే ఒక పాంప్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కంపెనీ మార్కెట్లోకి వస్తుందంటే మనము ఒక పాంప్లెట్ లాగా అచ్చు వేసి అందరికి మనం పబ్లిసిటీ చేస్తాం కదా. సేమ్ అలాగే ఒక కొత్త కంపెనీ వస్తా ఉంది అంటే ఒక కంపెనీ ఒక ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తుంది అన్నమాట. దాంట్లో ఏముంటుందంటే కంపెనీ పేరు, దాని షేర్స్ ఏంటి, ఏ విధమైన షేర్స్ ఉన్నాయి, ఈక్విటీ షేర్సా, ప్రిఫరెన్స్ షేర్సా, డైరెక్టర్స్ ఎవరు, సిఏ ఎవరు, సిఎస్ ఎవరు, ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఇలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసినారనమాట. అందుకనే ప్రాస్పెక్టస్ని ఏమంటామంటే ప్రాస్పెక్టస్ ఇస్ లైక్ విండో అని అంటాం. అంటే మనం ఏ విధమైతే ఒక ఇండ్లు లోపల ఎంత పెద్దగా ఉందని మనం విండో లోపల నుంచి చూస్తే ఎలా ఒక ఇండ్లు ఎంత పెద్దగా కనిపిస్తుందో, వెళ్లకుండానే కిటికీలను చూస్తే ఎలా అయితే మనకు అనిపిస్తుందో సేమ్ అదే విధంగా ఒక ప్రాస్పెక్టస్ చూస్తే బయట వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే ఓకే కంపెనీ ఇంత పెద్ద హ్యూజ్ కంపెనీయా, దీంట్లో ఇన్ని రకాలుగా ఉన్నాయా అని ఒక దాని ఒక సౌండ్నెస్ అంటే దాని ఒక గొప్పతనం ఏంటి అనేది మొత్తం తెలిసిపోతుంది అనమాట ఇందులో. అందుకు ప్రాస్పెక్ట్ థర్డ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంటారు. ఈ మూడు డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తేనే ఒక కంపెనీ అనేది రిజిస్టర్ అవుతుంది అన్నమాట.
1: మరి కంపెనీలు వ్యక్తులు కానీ లేకపోతే సింగిల్ పర్సన్ కానీ ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటారు, మరి ఎవరికి వారు కంపెనీ నడుపుకుంటున్నప్పుడు ఈ కంపెనీ లా ఎందుకు అవసరం అంటారు?
0: ఎందుకంటే కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో ప్రజలు డబ్బును పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. లైక్ షేర్స్ కొందాం కానీ
1: ప్రజలు అంటే మీరు ఇందాక చెప్పారు అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ప్రజలు వాటాలు తీసుకోవచ్చు అనేది పబ్లిక్ నుంచి షేర్ హోల్డర్లుగా వారి నుంచి స్వీకరిస్తారని చెప్పేసి. మరి
0: అదే ప్రైవేట్ కంపెనీలో అయితే మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒక నలుగురి మధ్య లేదంటే సర్టెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ మధ్యలో జరుగుతుంది కాబట్టి అక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమి ఉండదన్నమాట. కానీ పబ్లిక్ కంపెనీలు ఎలా అంటే పబ్లిక్ నుంచి మనం డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరు పడితే ఎలా బయట వాళ్ళకి లోపల జరిగే ఒక లీగల్ ప్రొవిజన్స్ అనే దానిపైన వాళ్ళకి అవగాహన ఉండదు. అవగాహన ఉండాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకుగాను కంపెనీ లా అనేది చాలా ఇంపార్టెంట్. దాని బేసిక్ రూల్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఎలా జరగాలి, ఒక బయట వ్యక్తి ఒక కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి టర్మ్స్ చేసుకోవాలి, ఎటువంటి లీగల్ ప్రొవిజన్స్ చూసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకుగాను ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన అంతో ఇంతోనో తెలుసుకోవాలి.
1: మరి షేర్ హోల్డర్లకు హక్కులు ఏమైనా ఉంటాయా?
0: షేర్ హోల్డర్స్ చాలా హక్కులే ఉన్నాయి సార్. షేర్ హోల్డర్స్ ని మనం ఇంకొక విధంగా చెప్పాలంటే మెంబర్స్ అని కూడా అంటాము. సో షేర్
1: హోల్డర్స్
0: షేర్ హోల్డర్స్ కి ఇంకొక పేరే మెంబర్స్ అని కూడా అంటాం అనమాట. షేర్ హోల్డర్స్ అంటే ఎవరు? ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటాం అనమాట. ఈ షేర్ హోల్డర్స్కి హక్కులు ఏంటంటే ఒక షేర్ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ షేర్స్ కొనడం వల్ల ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది కంపెనీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 షేర్లలో ఒక 10 షేర్లు ఒక పర్సన్ కొన్నామంటే ఆయనకి ఎంత వాటా ఉంటుంది? 10% ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్లో ఆయనకి డివిడెండ్స్ వస్తాయి. డివిడెండ్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఇంత అమౌంట్ షేర్ హోల్డర్స్కి ఇస్తారనమాట. దాన్ని మనం డివిడెండ్ అంటాము. డివిడెండ్ అని అంటాము.
1: లాభం వస్తేనే డివిడెండ్.
0: అవును.
1: ఒకవేళ నష్టం వస్తే
0: అప్పులు కట్టాల్సి వస్తుంది, లయబిలిటీ ఉంటుంది.
1: షేర్ హోల్డర్స్ కూడా లయబిలిటీ
0: లయబుల్ అవుతారు. ఎంతవరకు అంటే వాళ్ళు షేర్స్ పెట్టి కొన్న అమౌంట్ వరకే వాళ్ళు లయబుల్ అవుతారు. ఈ విధంగా ఇదొకటే కాదు, కంపెనీ ఒక ఇంపార్టెంట్ గ్యాదరింగ్స్ కానీ మీటింగ్స్ కానీ యాన్యువల్ జనరల్ మీటింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ కానీ ఇలాంటి మీటింగ్స్ ఉంటాయన్నమాట. ఇవి లీగల్ ప్రొవిజనల్గా అంటే కంపెనీ యాక్ట్ ఒక మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కంపెనీ. ఆ మీటింగ్లో షేర్ హోల్డర్స్ అనేది భాగమయ్యి ముఖ్యమైన ఉద్దేశాలపైన వీళ్ళు చర్చిస్తారు. ఎట్లా ఎంత పర్సెంట్ డివిడెండ్ డిక్లేర్ చేయాలా, లేదంటే ఏదన్నా ఒక డైరెక్టర్స్ని రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా మొత్తం షేర్ హోల్డర్స్ మొత్తం కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఒక యునానిమస్ డిసిజన్గా తీసుకుంటారనమాట. అదనే కాదు, వీళ్ళకు ఒక ఓటింగ్ పవర్ కూడా ఉంటుంది. కంపెనీలో ఎవరైనా టర్మినేట్ చేయాలంటే ఒక షేర్ హోల్డర్స్ మొత్తం ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని దాని ఒక స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసి ఓటింగ్ కండక్ట్ చేసుకుంటారు. ఓటింగ్ ఎలా అంటే త్రూ బై పోలింగ్ కానీ ఏ విధమైన ఓటింగ్ అయినా చేయొచ్చు.
1: అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని కొంతమంది ఉంటారు, వాళ్ళు షేర్ హోల్డర్స్ ఇద్దరు సమానమేనా?
0: లేదండి, సమానం కాదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు మేనేజ్మెంట్ చూసుకునే వాళ్ళని మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటాము. షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు నథింగ్ బట్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ అని అంటాం. అంటే ఇక్కడ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇవన్నీ వాళ్ళు చూడరు. కంపెనీకి బదులుగా కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అన్నాం. కంపెనీ ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ అయినప్పటికీ కంపెనీ ఒక బాడీ ఆర్ సోల్ అనేది లేదు. సో దాని పనులు చేసుకోలేదు కాబట్టి కంపెనీకి బదులుగా డైరెక్టర్స్ అనేవాళ్ళు ఒక కంపెనీ కాంట్రాక్ట్ సెంటర్ అవ్వడం కానీ ఇతర పనులు

0: మొత్తం చేస్తూ ఉంటారు.
1: బాగుంది లాయర్ సౌమ్య గారు. కంపెనీ అంటే ఏంటి, కంపెనీల రకాలు, కంపెనీ చట్టానికి సంబంధించిన విషయాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదములండి.
2: శ్రోతలు, ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో కంపెనీల చట్టం గురించి న్యాయవాది బి సౌమ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి ఏఐఆర్ అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xia Lei in the final. India's Sheetal Devi will have another opportunity to claim gold when she faces Aizada Seidan of Kazakhstan in the para compound women's individual final. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Russia says BRICS can bridge Iran-UAE gap, writes Hindustan Times. The Tribune writes Modi-Putin bilateral on September 11, Sukhoi 57 sale, tech transfer on table. The newspapers have widely covered PM Modi inaugurating infrastructure projects. The Asian Age headlines PM unveils 35,000 crore projects. The Tribune writes India-China holds second LAC flag meet in 2 days. After the tragic incident of building collapse in Satyaniketan area in Delhi, the matter has reached the Supreme Court. The Pioneer writes, safety of PGs in Delhi and a Supreme Court lens. The Hindu writes, Supreme Court mulls ban India's safety regulations for student hostels. And finally, Dinin Express writes, 60 years of Star Trek, fans pass down not only shared language but values too, adding that Star Trek functions as connective tissue between fans past and present. And with that, it's back to you, Saira.
0: Thanks, Shakun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says UPI is undisputed champion of India's fintech success story. Defence Minister Rajnath Singh describes Indian community in Sri Lanka as important bridge between the two countries. US says it destroyed 5 Iranian oil tankers in Persian Gulf after attacks on American warship. Canada imposes retaliatory tariffs of up to 50% on more than 600 US goods. Rain likely to lash large parts of central, south, east and west India between September 12 and 21 before southwest monsoon begins its seasonal retreat. And in tennis, Aryna Sabalenka and Francis Tiafoe enter semifinals of US Open in New York. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
3: ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో నరసాపురంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, ఖేలో ఇండియా సంవాద్ వేడుకలు, ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం, పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన నరసాపురం మొగల్తూరులో పర్యటించారు. నరసాపురంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. గోదావరి నదిలో పడవలపై మత్స్యకారులతో ముచ్చటించారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆర్థికంగా సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని తెలిపారు. విద్యతో, విజ్ఞానాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి, సమాజానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, నవ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితంతో పాటు ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగలడని అన్నారు. 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో భారత్ను నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేలోకి బాత్ పీఎం మోడీ కే సాత్ కార్యక్రమాన్ని మంత్రి భీమవరం నుంచి వీక్షించారు. వికసిత్ భారత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను శ్రీనివాస వర్మ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. క్రీడలకు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు

0: రెడ్డి చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 6న 98 మంది లబ్ధిదారులకు 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వారం వారం క్రమం తప్పకుండా నగదును అందిస్తూ ఆదుకుంటున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్ట్ వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో వర్మీ కంపోస్ట్ స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ పంటల సాగు చేపట్టడం ద్వారా ప్రకృతిని కాపాడడంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని అన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ గర్భం ధరించిన నాటి నుంచి వారి ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య పరీక్షలు, సలహాలు అందించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఉండీలో రేషన్ దుకాణాల్లో సరుకుల నిల్వలు, రిజిస్టర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా కల్పశ్రీ మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మీరు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఇలపర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్ర తరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను చిత్ర గానం చేసిన పాట ఆర్డి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. ముందుగా నీకోసం చిత్రం నుంచి మను చిత్ర పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఒక రాజు ఒక రాణి చిత్రం నుంచి చక్రి పాడిన పాట వినండి. గీత రచన త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీతం చక్రి.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పసుపు పారాణి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట ఇది. దాసం గోపాలకృష్ణయ్య గీతరచన, సంగీతం రమేష్ నాయుడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినండి. నారీ నారీ నడుమ మురారి చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

నాయకుడు చిత్రం నుంచి కార్తీక్ శాలిని పాడిన పాట, చిన్ని చరణ్ గీతరచన, సంగీతం కోటి. మీరు విన్నారు శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 9 గంటలు. ఇప్పుడు విందాం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు టి చలపతిరావు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు. టి చలపతిరావు ఈయన అసలు పేరు తాతినేని చలపతిరావు. 1953 సంవత్సరంలో పుట్టిల్లు చిత్రంతో తెలుగు చిత్రంలో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అమరదీపం చిత్రానికి తాను సొంతంగా పూర్తిగా సంగీతాన్ని స్వరపరిచారు. 1953 నుంచి 1954 వరకు అంటే 3 దశాబ్దాలకు పైగా 125 చిత్రాలకు సంగీతం అందించారు. అందులో తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ముందుగా విందాం దేవుడు చేసిన పెళ్లి చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గీత రచన.

చలపతిరావు గారు 1920 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించారు. చలపతిరావు గారు ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాలకు ఎక్కువగా సంగీతం సమకూర్చారు. అందులో ఇల్లరికం, పునర్జన్మ, మనుషులు మమతలు, శ్రీమంతుడు ధర్మదాత చిత్రాలకు మంచి పేరు వచ్చింది. డాక్టర్ బాబు చిత్రం నుంచి ఘంటసాల పిసిసిల పాడిన పాట వినండి. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, నే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. చక్కని చుక్కల పక్కన ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. అయ్యో.

0: ఇరుక్కుపోయాను, నే ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల బృందం పాడిన ఈ పాట ఆలు మొగలు చిత్రం నుంచి. గీతరచన వేటూరి, సంగీతం టి చలపతిరావు. శ్రోతలు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు టి చలపతిరావు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఎన్టీ రామారావు గారు నటించిన రాముని మించిన రాముడు చిత్రానికి సంగీతం చేసి చలపతిరావు విజయం అందుకున్నారు. అలాగే ఆడపడుచు చిత్రానికి మధురమైన సంగీతాన్ని సమకూర్చారు. ఇల్లరికం చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట వినండి. గీతరచన కొసరాజు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లె నుండి. శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, ఇందిర, శ్రీహరి, వేపచర్ల తాండా, లక్ష్మీదేవి, శకుంతలమ్మ వీరందరూ కోరుతున్నారు అక్కా చెల్లెలు చిత్రం నుంచి పాటలు వినిపించమని. తప్పకుండా వినిపిస్తామండి. మరి చిత్రంలోని పాటకు గానం పి సుశీల, గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: జనకి మొక్కుతూ మొక్కుకుంది.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన చిత్రం నుంచి పాటను వినిపించమని అనంతపురం సింగల్మల్ నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్ భారతి కోరుతున్నారు. చిత్రం ఉండమ్మ బొట్టు పెడతా. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, సంగీతం కెవి మహాదేవన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరందరూ కోరుతున్నారు.

ఉన్నారు. శ్రీరాములయ్య చిత్రం నుంచి పాటను వినిపించమని తప్పకుండా వినిపిస్తామండి. మరి చిత్రంలోని పాటకు గానం కేజే యేసుదాస్, చిత్ర గీత రచన కలకూరి ప్రసాద్, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. శ్రోతల కోరిక మేరకు శ్రీరాములయ్య చిత్రం నుంచి ఈ పాట

0: పి సుశీల పాడిన ఈ పాట తిక్క శంకరయ్య చిత్రం నుంచి. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఈ పాటను కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: కులదైవం చిత్రం నుంచి పాటను వినిపించమని భువనగిరి జిల్లా విద్యానగర్ నుండి మొహమ్మద్ బరాహనుద్దీన్, యూసుఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, కె మధుసూదన్ రెడ్డి, ముత్యాలబాబు,

సదానంద గౌడ్, దాసరి రాజేశ్వర్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా శ్రోతలు కోరుతున్నారు. చిత్రంలోని పాటకు గానం పి సుశీల, గీతరచన జూనియర్ సముద్రాల, సంగీతం మాస్టర్ వేణు.

దగ్గరగా దూరంగా చిత్రం నుంచి పెద్దపులి ఈశ్వర్ మధుప్రియ పాడిన పాట ఇది. కాసర్ల శ్యామ్ గీతరచన, సంగీతం రఘు కుంచే. ఈ పాటను కోరిన శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, తంగి రామకృష్ణయ్య, పున్నం వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, బ్రహ్మయ్య.

ప్రేమబంధం చిత్రం నుంచి పాటను వినిపించమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి శ్రోతలు భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరందరూ కోరుతున్నారు. వీరందరి కోసం ఇప్పుడే వినిపిస్తున్నాం ఈ పాట, వినండి.

శ్రోతలింతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో సెమీకాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కానీ ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మీద ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు. ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కానీ ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ధి చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్ లో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ధి చేయడం. ఇందుకు అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15 120,500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమీకాన్ ఇండియా తొలి దశను, సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ను నిర్మించే దశగా సెమీకాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది 31 ఆగస్టున ఈ పథకానికి సంబంధించిన 6 దేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఇట్ వాజ్ లైక్ పీపుల్ యూస్ టు రియలీ థింక్.

0: that kya India mein design ho sakta hai kya? Is it possible even to get a design startup getting established here? Deep tech was like considered as a very, very difficult way of moving forward. Today we have deep techs which have already got VC funding. And that's the seed which has been sown in the first version of Semicon. That seed now has to become like a full farm, getting multiple plants, multiple DLI startups, deep tech startups, and larger companies getting into semiconductor design.
1: ఇక సెమికాన్ ఇండియా 2.0కి సంబంధించిన ఆరు కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్లో ఎలాంటి సర్క్యూట్లు ఉండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్తును వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానమవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమికాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే ఆరు ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమికాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది. కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్ట్లు, ఇతర పదార్థాలు ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలి. ఈ సెమికాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
0: Semiconductor equipment manufacturers. Imagine how many more MSMEs, how many more smaller manufacturers, they will get the opportunities to make parts which go into manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in a country.
1: Alage mudo kelaka pillaraina ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే సిలికాన్ వేఫర్లపై సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారు చేసేదే అత్యంత అధునాతన పారిశ్రామిక కేంద్రం ఈ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం, కొత్త పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తరువాత దానిని నేరుగా ఫోన్

0: లో కానీ కార్లో కానీ అమర్చడం, తయారు చేసిన ఆ చిప్ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి, వినియోగానికి సిద్ధం చేయాలి. ఇక్కడే ఏటీఎంపీ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, అలాగే ఓఎస్ఏటీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ఏటీఎంపీ ఓఎస్ఏటీఏ ఈ సెమీకాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజ్ లో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతి తరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన, అభివృద్ధి, ఆర్ఎండీ లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమీకాన్ ఇండియా 2.0లో ఆర్ఎండీని 5వ స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. చిప్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు, ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమీకాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 years, 85,000 engineers we will develop. We did that in 4 years itself, completed that target. Now we have taken a target of 1 lakh more engineers to be developed. And the, mind you, in the semiconductor industry, people say the gap in talent by 2032 will be about 1 million. So we can fill that gap in a very big way.
0: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ధి చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమీకాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు, ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోనూ, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమీకాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో, సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే 3 ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ

సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం, ఇతరులు అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ మూడు లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమికాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు సెమికాన్ ఇండియా 2.0పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్వీళ్ళు ప్రోగ్రాంలో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి ఇంతకీ అసలు ఆ జీబీ పేరు పంపించింది ఎవరు, కరెక్ట్ పంపించారా లేదా చూసేద్దాం. కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మీరు పంపించిన అంటే దానిలో లాస్ట్ పదం ఏదైతే ఉందో అది కరెక్టే, ముందర మారిపోతుంది అనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా సేమ్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే, ఇంతకీ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ కరెక్టే పంపించారు, థ్యాంక్ యూ. కానీ మీ పేరేంటి? దీప. ఓకే, అంటే ఒకవేళ అదే ఆన్సర్ అయితే మీ పేరు ఏంటి అనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. పేరు కూడా మెసేజ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ అనమాట, హిందూపూర్ నుంచి. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి అనమాట. ఓకే, మీ ఆన్సర్ వచ్చేసరికి కరెక్టే, కరెక్టే పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అనమాట, చెన్నై నుంచి. మీరు కూడా కరెక్టే పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, మీరు పంపించిన దానికి కూడా ఒక పదాన్ని యాడ్ చేయాలి. ఇంకా నంద్యాల జిల్లా కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి అనమాట, మీరు అసలు ఆన్సరే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనకొండ రమణారావు గారు, కవిత, వీళ్ళందరూ అనమాట బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు, ప్రభాకర్ రావు గారు, స్వరూప, వీళ్ళందరూ ఎక్కడి నుంచి, కొమరం భీం డిస్ట్రిక్ట్ అని పంపించారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి సీత అనమాట. ఓకే, సీత, సమత, తేజు, మీరందరూ పేర్లు అయితే చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ మార్నింగ్ అంటూ విజయవాడ నుంచి నందు అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ ఇంకా నేను ఇప్పుడే రేడియో ఆన్ చేశాను అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు అనమాట. ఏం పర్లేదు, నేను క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా ఇప్పుడే రివీల్ చేసేస్తా. ఇంకా మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఏం నరేష్ మెర్సి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారనమాట రాంగ్ ఆన్సర్. సరే, మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆహారం తినకుండా 5 ఏళ్ల పాటు జీవించగలిగిన చైనా పరిశోధకులు కనుగొన్న వింత జీవి పేరేంటి అంటే సూపర్ జెంట్ ఐసోపాడ్ అనమాట. దీని గురించి మనం జోరుగా హుషారాలు కూడా మాట్లాడుకున్నాం. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. మరి ఇప్పుడు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిన, దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సరైనోడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసిన, వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3। ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశం వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశం వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వాణిజ్య సందేశం విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
2: 26 కే లియే ఇస్ పురస్కార్ కే లియే 3 శ్రేణియో మే హోతా హై చయన్. సర్వశ్రేష్ఠ డైరీ కిసాన్, సర్వశ్రేష్ఠ డైరీ సహకారీ సమితి ఔర్ సర్వశ్రేష్ఠ ఏఐ టెక్నీషియన్. ఉత్తర పూర్వీ క్షేత్ర ఔర్ హిమాలయీ రాజ్యో కే లియే విశేష పురస్కార్ కా ప్రావధాన్. నామాంకన్ కీ తిథి 10 అగస్త్ సే 10 సితంబర్ 2026 తక్. తో దేర్ కిస్ బాత్ కీ, ఆజ్ హీ ఆవేదన్ కరే www.awards.gov.in పర్ యా సంపర్క కరే నజదీకీ CSC కేంద్ర పర్. రాష్ట్రీయ గోపాల్ రత్న పురస్కార్ 2026 పశుపాలన ఏం డైరీ విభాగ్ భారత సర్కార్ ద్వారా జనహిత్ మే జారీ.

మరి క్వశ్చన్కి కనుక ఆన్సర్ మీకు తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మా ఇంటి బంగారం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

8 వసంతాలు ముగించుకు లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్చి ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ పెద్దకాక నుంచి పద్మశేఖర్ అనమాట. మీరు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ నిఖిల్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. రాజేష్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ, ఓకే, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చాలా రోజుల తర్వాత మీ పేరు వినిపిస్తుంది ప్రసన్న వచ్చినప్పుడు. ఇంకా కడప నుంచి

ఓకే ఓకే ఓకే, మధు మోహన్ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మల్లికార్జున్ గారు జగిత్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సీత సమత తేజు మాధవి అంటే మీరు అందరినీ అడుగుతున్నారా? ఓకే, కానీ మీ పేరేంటి? సో వీళ్ళందరూ పేర్లా లేకపోతే మమ్మల్ని అందరినీ పలకరిస్తున్నారా ఏం అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, విజయవాడ నుంచి నందు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చెరుకుపల్లి నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. శివకుమారి గారు మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ మరి ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక జూలై 1, 2015 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీని గురించి మనం మీకు తెలిసేలా కూడా మాట్లాడుకున్నాం రీసెంట్గా కదా, డిజిటల్ ఇండియా కార్యక్రమం గురించి. మరి ఇంకొక క్వశ్చన్ ఉందా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉంటారు, నాకు వినిపించింది మీరు అనుకుంటుంది యాక్చువల్గా. సో ఉంది, మరి ఆ క్వశ్చన్ ఏంటి అడిగేస్తే మేము రెడీగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారని, అది కూడా నాకు యాక్చువల్లీ కనిపించలేదు, అనిపించింది అనమాట ఇంతకీ. ఓకే, మరి క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు అనేది అందరికీ ఇద్దరికీ కామన్గా తెలిసిన విషయం. మరి క్వశ్చన్ అడిగేస్తే పోలా, సో అందుకే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాం మీ అందరి కోసం. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ ఎవరు? ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోవాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే. సో మరి మన కోసం ఆడుతున్నప్పుడు మనం తెలుసుకోకపోతే ఎలా కదా. సో క్వశ్చన్ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతున్నాను. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ ప్లేయర్ ఎవరు? ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం గేమ్ చేంజర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం హరివీళ్ళు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం అసలు కరెక్ట్ పంపించేశారా లేదా అనేది. హాయ్ ప్రసన్న గారు అంటూ మురళీ గారు మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు నరేష్ మెర్సీ. మీరు ఎక్కడి నుంచి అంటే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు అలాగే సుజాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజేష్ అనమాట హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు కేబీ పాలెం నుంచి వెంకట సుధాకర్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దపురం నుంచి బండోరు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు కోనకండ రమణారావు గారు బెంగళూరు నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు థ్యాంక్ యూ సో మచ్ ఎం నరేష్ ఇంకా మెర్సీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎస్వి రామకృష్ణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనంతపురం నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ ఎవరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన ఆన్సర్ ఏంటి అంటే కనుక స్మృతి బంధన. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇదే అనమాట. మరి ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ కూడా నేను ఇంకా అలా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. ఎవరు సుమిత అనమాట. ఓకే, ఒక చిన్న ఏమంటారు స్పెల్లింగ్ మిస్టేక్, బట్ మీ ఆన్సర్ అయితే కరెక్టే. మోహన్ రావు గారు పంపించారు కప్పలదొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇట్స్ ఓకే. సో ఇంతకీ ఆన్సర్ ఆల్రెడీ రివీల్ చేసేసాను. మరి ఇవాళ హరివిల్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అమరన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్

తో హార్వీలు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని అలరించడానికి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారనమాట. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ഭാരതി FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. సాంప్రదాయ హస్తకళల వారసత్వ పరిరక్షణతో పాటు హస్తకళాకారులకు చేయూత అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్టంలో హస్తకళల అభివృద్ది, కళాకారులకు చేయూత తదితర అంశాలపై ఆయన నిన్న వర్చువల్గా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని తీర్చిదిద్దుతున్నామని, పనులు కూడా శరవేగంగా చేపట్టడంతో పాటు దసరా నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న పనులను ఆయన నిన్న పరిశీలించారు. రాష్టంలో మురికివాడల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ మంత్రి పి నారాయణ అన్నారు. విశాఖపట్నం జిల్లా పాతనగరం వెలంపేట మురికివాడలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సూచించారు. జిల్లాలోని ప్రముఖ ఎకో టూరిజం ప్రాంతమైన ఉడెన్ బ్రిడ్జ్ వద్ద ప్లాస్టిక్ నిర్మూలన, పరిశుభ్రతపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిన్న నిర్వహించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్టేషన్ గడువు ఈ నెల 12 వరకు పొడిగించినట్లు కన్వీనర్ కృష్ణ తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8తో గడువు ముగియగా విద్యార్థుల అభ్యర్థన మేరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న పోలీస్ సిబ్బందికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా సిబ్బంది విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. భారత నేవీ యుద్దనౌక ఐఎన్ఎస్ ఉదయగిరి నిన్న కొలంబు తీరానికి చేరుకోగా శ్రీలంక నేవీ సిబ్బంది సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. భారత్కు చెందిన ప్రతిష్టాత్మక నౌకగా పేరొందిన ఉదయగిరి కెప్టెన్ వికాస సూద్ సారథ్యంలో కొలంబు సందర్శనకు వెళ్లిందని నేవీ వర్గాలు వెల్లడించాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: పాట చూడు నా పాట చూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు.

మన శంకర వరప్రసాద్ గారు ఈ చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 11 hours 8 minutes 10 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఈ రోజు సినిమా కబుర్లో ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం?

అడగబోతున్నాం తెలుసా? కన్యాకుమారికి ఫ్రెండ్స్తో విహారయాత్రకి వచ్చిన గీత. బీచ్ దగ్గర ఒక బుక్లో ఒక అబ్బాయి తన డ్రీమ్ గర్ల్కి రాసిన కవిత. ఆ కవితను మెచ్చుకున్న గీత కట్ చేస్తే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నా అని రాసి వెళ్ళిపోతుంది గీత. సో మీ అందరికీ గుర్తొచ్చేస్తుంది ఏంటా సినిమా కదా. సో వీళ్ళిద్దరూ ఒకరికి ఇంకొకరు తెలియదు. వంతెనపై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీత కాలిపట్టి జారి సముద్రంలో పడిపోతుంది. వెంటనే టక్కున సముద్రంలోకి దూకేస్తాడు ఒక అబ్బాయి. ఈ సీన్ తన మనసు లోతుల్లో ముద్రించుకుపోయి గీతకి తరచూ అది కలలా వస్తూ ఉంటుంది అని నేను చెప్పగానే మీకు టక్కున గుర్తొచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఏంటా లవ్ స్టోరీ, ఏంటా సినిమా. ఈరోజు మనం సినిమా కబుర్లో ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం గంగోత్రి చిత్రం నుంచి మనో స్మిత పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:14:07 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. సో అందరూ అయితే గెస్ట్ చేసేస్తున్నారు ఏంటా మూవీ అనేది. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి సూపర్ అన్నమాట. అండ్ అలాగే హరి కృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగనూర్ నుంచి కూడా మెసేజ్ చేశారు నాకు. సో అది మ్యాటర్. అయితే మనం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సినిమా కబుర్ల విషయానికి వస్తే ఏంటంటే, తాజ్మహల్ అందరికీ ఇష్టమే, ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని మన ఇష్టాన్ని చంపుకోలేం. గీతపై తన ఇష్టం కూడా అలాంటిదేనని ప్రశ్నించడం అని ప్రేమించడం మొదలు పెట్టండి అని ఫ్రెండ్స్కి హితబోధ చేయడం. ఎస్, ఫస్ట్ మూవీ గంగోత్రితో ఇతను హీరో ఏంట్రా అన్నవాళ్లే సెకండ్ మూవీకి హీరో అంటే బన్నీనే అనే స్థాయికి వెళ్లారు. అల్లు అర్జున్ ఫస్ట్ మూవీతోనే ఈ అంటే ఫస్ట్ మూవీ వచ్చేసేటప్పటికి గంగోత్రి అండ్ సెకండ్ మూవీతోటే ఆయన ఈ రేంజ్ స్థాయికి వెళ్ళిపోయారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సుకుమార్ గారి విషయం గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ మూవీతోటే ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. సో ఆ సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం, ఆర్య సినిమా కబుర్లు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ సినిమా చూస్తున్న అంటే స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టైల్ అనమాట, ఇదంతా కూడా మనకి చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సినిమా సక్సెస్కి ఇవన్నీ కూడా కారణం అని చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సైమన్ అనిత పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: BFM 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

11:20 మినిట్స్ 56 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ఆర్య. సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆర్యలో, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ కి, డైలాగ్ డెలివరీకి అప్పటి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అప్పటి వరకు తెలుగులో లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్ ని లవ్ చేయడం, ఫస్ట్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం, ఆ తర్వాత లవ్ లో పడటం, ఇలా కామన్ గా ఉండేది. ఆ ఫార్మాట్ ని బ్రేక్ చేసింది ఆర్య. హీరో హీరోయిన్ ని అస్సలు ఫోర్స్ చేయడు. ఫీల్ మై లవ్ అనే కాన్సెప్ట్ యూత్ లో ఓ సెన్సేషనే క్రియేట్ చేసేసింది. కాలేజ్ స్టూడెంట్స్ అయితే విపరీతంగా కనెక్ట్ అయ్యారనమాట. అండ్ డైరెక్టర్గా సుకుమార్ గారు ఫస్ట్ మూవీ అయినా కూడా స్క్రీన్ ప్లే చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేశారు. క్యారెక్టర్స్ని చాలా న్యాచురల్గా చూపించారు, ముఖ్యంగా ఆర్య క్యారెక్టర్. అజయ్ క్యారెక్టర్ అయితే పొసెసివ్ అనమాట. అండ్ మధు ఉంది కదా హీరోయిన్, కన్ఫ్యూజన్లో ఉంటుంది ఈ క్యారెక్టర్ అంతా కూడా. అండ్ ఈ ట్రయాంగిల్ మధ్య ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ని ప్రజెంట్ చేసిన తీరు అనమాట చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా బోల్డెన్ని కబుర్లు. బిఫోర్ దట్ ఆర్యా నుంచి ఫీల్ మై లవ్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ చంద్రబోస్ గారు అద్భుతంగా రాసినటువంటి పాట, కేకే ఇంకా అద్భుతంగా పాడిన పాట.

ఎస్, మరి ఆర్య సినిమా సక్సెస్ లో బిగ్గెస్ట్ రోలు డిఎస్పి అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు అప్పటికే ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా కూడా ఆర్య ఆల్బమ్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసేసింది, ఫీల్ మై లవ్ అంటూ. అండ్ అలాగే ఆ అంటే అమలాపురం అండ్ చాలా ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉంటాయి అనమాట. ఏదో ఒక రాగం గానీ యు రాక్ గానీ సూపర్ సూపర్ సాంగ్స్ అనమాట. ప్రతి ఒక్క పాట కూడా సూపర్ హిట్టే. అండ్ 2004 మే 7న రిలీజ్ అయినటువంటి ఆర్య 420 రోజులకు పైగా ప్రదర్శింపబడి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అండ్ కామెడీ టైమింగ్ అయితే ఇప్పటికి కూడా ఫ్రెష్ గానే ఉంటుంది అనమాట. సునీల్ కామెడీ సీన్స్, కాలేజ్ ఎపిసోడ్స్, ఫ్రెండ్షిప్ విషయాలు అన్ని ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్ అంటే ఆర్య అని చెప్పొచ్చు. డాన్స్ లో ఎనర్జీ గానీ, ఎమోషనల్ సీన్స్ లో ఇన్నోసెన్స్ గానీ, కామెడీ టైమింగ్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా పర్ఫామ్ చేశారు. తర్వాత అనురాధ మెహత, హీరోయిన్ లేకపోతే అసలు ఆర్యానే లేదు అని చెప్పొచ్చు అనమాట. అంత చక్కటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ అజయ్ గా శివబాలాజీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వచ్చింది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మనం విందాం. జూలై చిత్రం నుంచి సాగర్ రణరారెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం వచ్చేస్తోంది. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మరి ఆర్య సినిమాలో స్టార్స్ నుంచి స్టోరీ లైన్ వరకు అండ్ అలాగే లొకేషన్స్, సాంగ్స్, ఎమోషన్స్ పోర్ట్రే చేసినటువంటి విధానం ఆర్య సినిమా సక్సెస్ కి చాలా చాలా హెల్ప్ చేసింది అనమాట. అంటే ఒక్క విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, అంత సూపర్బ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి కావలసిన అంశాలన్నీ కూడా ఇందులో సరిపడా ఉన్నాయన్నమాట. అంతటి భారీ బ్లాక్ బస్టర్ అయిన ఆర్య రిలీజ్ అయ్యి ఇప్పటికీ 22 సంవత్సరాలు కంప్లీట్ అయింది తెలుసా. మరి ఈ సినిమా 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నప్పుడే 16 ఇయర్స్ ఆఫ్ మ్యాజికల్ ఆర్య అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అండ్ శివబాలాజీ, సుబ్బరాజు, సునీల్, వేణుమాధవ్, బబ్లు కూడా ఈ సినిమాలో నటించారు. అండ్ ఆర్య బెంగాలీలో, ఒడియాలో, సింహళలో కూడా రీమేక్ చేయబడింది. అలాగే తమిళ్లో ధనుష్, శ్రియ హీరో హీరోయిన్లుగా రీమేక్ చేశారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంగా ఉండటం మాత్రమే కాదండి, ఆర్య ఇప్పటికి కూడా ఆ బ్యూటిఫుల్ లొకేషన్స్ కానీ, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్తో అలాగే గుర్తుండిపోయిందన్నమాట. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ సరైన చిత్రం నుంచి జుబేన్, సమీర భారద్వాజ్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తోంది. తమన్ మ్యూజిక్ లో వింటూ స్టే.

సూపర్బ్ సాంగ్ కదా, ఎంత మ్యూజికల్, ఎంత బాగుంటుంది అంటే ఈ సాంగ్ వింటుంటే అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. 11:39 ఉంది, వీబీ క్లాక్ వింటున్నారు, వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి, అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్లో ఉన్నాం. మనం ఆర్య సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం.

సో మరి ఆర్య 4 నంది అవార్డులు సొంతం చేసుకుంది తెలుసా, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ గారు, అండ్ స్పెషల్ జ్యూరీ అల్లు అర్జున్, బెస్ట్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సాగర్, అంతేకాదు బెస్ట్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అందుకున్నారు సుకుమార్ గారు. అది కూడా ఫస్ట్ మూవీకే అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. స్పెషల్లీ బనీ ఇంట్రో ఉంటుంది కదా, ఆ బీజిఎం, అండ్ అలాగే ఎమోషనల్ సీన్స్లో బీజిఎం కానీ, లవ్ సీన్స్లో మ్యాజిక్, అంటే మ్యాజిక్ చేసేసారు ఆ మ్యూజిక్ తోటి. ఒక్కటేంటి, అన్ని యూత్కి బాగా నచ్చాయి అనమాట. కమర్షియల్గా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది ఆర్య. అండ్ కన్యాకుమారిలో కవి ఎవరు, తన పట్టి కోసం దూకిన వ్యక్తి ఎవరు, అజయ్ ప్రేమ నిజమైందేనా, ఈ ప్రశ్నలన్నీ ఛేదిస్తూ కథ సుఖాంతం అవుతుంది. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఆర్య మూవీలో నాకు చాలా ఇష్టమైన పాట, మై ఫేవరెట్ సాంగ్, సాగర్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం. అద్భుతంగా రాశారు ఈ పాట. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: అలా వైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. 11:49:45 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఆర్యా సినిమా గురించి మనం బోల్డ్ అన్ని సినిమా కబుర్లు మాట్లాడుకున్నాం కదా. సో 2004 రిలీజ్ అయిన మూవీ అనమాట. 22 ఇయర్స్ అయింది, బట్ ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్ కానీ ఆ కామెడీ కానీ ఆ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అలా మైండ్లో గుర్తుండిపోయినాయి అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అందరూ చాలా మంది లవ్ స్టోరీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏది అంటే మాత్రం టాప్ లిస్ట్లో ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ యు నో వన్ థింగ్, అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా ప్రమోషన్స్ కూడా లేవన్నమాట, లిమిటెడ్గా ఉండేవి. మరి ఆ టైంలోనే ఇంత పెద్ద హిట్ కొట్టింది. మలయాళంలో అనువాదం చేసి అక్కడ రిలీజ్ చేశారు. అక్కడ కూడా 35 crores వసూలు చేయడమే కాకుండా అల్లు అర్జున్కి అక్కడ ప్రత్యేక అభిమానులు ఏర్పడేలా చేసిందనమాట. ఇలా ఆర్యాతో స్టార్ట్ అయిన అల్లు అర్జున్ స్టైలిష్ ఇమేజ్ పుష్ప వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అల్లు అర్జున్ని రియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా ఆర్యా అని చెప్పొచ్చు. మరి ఇవి ఆర్యా సినిమా కబుర్లు. సనవ్ సత్యమూర్తి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. విజయ్ ప్రకాష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Dance like there's no tomorrow.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా సీను ఈ చిత్రానికి పార్థసారథి చిత్ర పాడిన వెన్నెల కంటి సాహిత్యం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి

0: మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతీయ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నువ్వు లేక నేను లేను. ఈ చిత్రానికి ఉషా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, 12 hours 20 minutes 10 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి FM 101.3. అండ్ మీకు తెలుసలో ఉన్న ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12 hours 22 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, డిమెన్షియా మతి మార్పుకు సంబంధించినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో దీనికి సంబంధించి రోజు కోడిగుడ్డు అనేది తినాలి అని చెప్తున్నాను కదా. మరి కోడిగుడ్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ ఎగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మెయింటైనింగ్ బ్రెయిన్ హెల్త్ అనమాట. సో ప్రతిరోజు ఒక గుడ్డు తినే పిల్లలు, పెద్దలు అల్జీమర్స్ వ్యాధి బారిన త్వరగా పడకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం వారికి కొన్ని విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుందట. మరి ఈ అధ్యయనంలో భాగంగా 6.5 ఇయర్స్ పాటు 1,000 మందిని, అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని అంచనా వేశారనమాట. వారానికి వీళ్లలో తక్కువ గుడ్డు తినేవారితో ఎక్కువ గుడ్లు తినేవారిని పోల్చి చూస్తే, వీళ్ళిద్దరి మధ్యన కంపారిజ్ చేసినప్పుడు అనమాట, అల్జీమర్స్ డిమెన్షియా వచ్చే ప్రమాదం 47% తక్కువగా ఉందని స్టడీస్ ప్రూవ్ చేశాయి. అంటే ఎక్కువగా తినే వాళ్ళకి ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ స్టడీ ఇలా అని చెప్తుంది, మరి ప్రతిరోజు ఎగ్ తినేవాళ్ళు అన్ని రకాలుగా హెల్దీగా ఉన్నట్లు కూడా ఈ అధ్యయనం చెప్పింది. ఇంకా ఏం చెప్పింది తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. మన్మధుడి చిత్రం నుంచి వేణు సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25

0: ముందుగా ముఖ్య అంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యకుడు అనుర్ కుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్దతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మేనే పిచ్లే సాల్ భీ ఇస్కి చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కి చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరి హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్దమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ఫ్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7 మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్దిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 అక్టోబర్ ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
2: सभी लोगों से ये उम्मीद की जा रही है कि 25 मिनट का कम से कम श्रमदान वो दे. इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं. हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं. इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है. सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे.
0: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह కొలంబోలో శ్రీలంక అధ్యకులు అసురు కుమార్ దిశానాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తాము పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు.

ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్ధికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపు ఇస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీరుడు పరమ్వీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కర్గిల్ మంచ్ శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమ వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేటనెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్దతులు ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్లోపలికి తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగాటెక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీం స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హరివిందర్ సింగ్ జోడీ చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు శీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతాక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన.

0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
1: మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఎగ్ తినడం వల్ల బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బోలెడ్ అన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి. అండ్ ఎగ్స్ లో కోలిన్ అనే కీలకమైన పోషకం ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇది గుడ్డు పచ్చసొనలో ఉంటుంది. చాలా మంది ఎల్లోని అవాయిడ్ చేస్తూ ఉంటారు, కానీ ఈ పచ్చసొనలో ఉంటుంది అన్నమాట. ఇట్ ప్రివెంట్స్ అల్జీమర్స్. ముఖ్యంగా ఎగ్ లో లూటిన్, జియాక్సంథిన్ అధిక మోతాదులో ఉంటాయి. ఈ రెండు కూడా బ్రెయిన్ హెల్త్ ని, ఆ మెమరీని కాపాడుతూ ఉంటాయట. పిల్లలకి చదివింది బాగా గుర్తుండాలన్నా, వాళ్ల మెమరీ పవర్ పెరగాలన్నా ప్రతిరోజు కూడా ఒక బాయిల్డ్ ఎగ్ ని తినిపించండి. బ్రెయిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుందట. ఒక ఎగ్ లో 6 grams ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ గుడ్డు తినడం వల్ల ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి గుడ్డులో ఉండే కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్, ఎసెన్షియల్ ఫర్ హార్ట్ అనమాట. మన గుండెకు అత్యవసరమైంది. ఎగ్స్ లో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ ఈ గుండెను రక్షిస్తాయి అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ను తగ్గించి గుండెకు రక్షణ కూడా కల్పిస్తాయి అనమాట. ఇందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన కంటి ఆరోగ్యానికి కావలసిన బెనిఫిట్స్ ని అందిస్తాయి. అండ్ ఇంకొక విషయం తెలుసా, బ్లూ లైట్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి కూడా కాపాడతాయట. మరి కంటి సమస్యలు రాకుండా రక్షిస్తాయన్నమాట. ఎగ్స్ ఆర్ ఫస్ట్ టు రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఐ ఫ్రెకల్స్, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ముందుంటాయి ఈ కోడిగుడ్లు. మాట్లాడుకుందాం, తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ ద ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాల పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపులన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవి గీతం విన్నారు. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 52 minutes 10 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలిసాలో ఉన్నాం కదా, సో చాలా మందిలో ఉండే అపోహ ఏంటంటే గుడ్డు తినడం వల్ల బరువు పెరిగిపోతామేమో అని. నిజానికి ఒక గుడ్డు తినటం వల్ల అంట బరువు తగ్గే అవకాశం ఉందంట. లో ఇన్ క్యాలరీస్ హై ఇన్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయి కదా ఈ ఎగ్స్, క్విక్గా స్టమక్ ఫిల్ అయిన ఫీల్ కూడా వస్తుందన్నమాట ఎగ్ తినడం వల్ల. సో ఇంకా ఇంకొక ఉపయోగం ఏంటంటే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్. అంటే చెప్పాను కదా రోజుకు ఒక ఎగ్ తింటే ఏంటంటే వెయిట్ తగ్గుతారట. అది గుడ్డుకు సంబంధించిన గుడ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట. ఇది ఈనాటి మీకు తెలుసా రైట్ నో మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. నిన్నే ఇష్టపడ్డాను ఈ చిత్ర నుంచి ఈ పాట ప్లే చేస్తాను. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారితో కలిసి పాడినటువంటి పాట అనమాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈ రోజు ప్రారంభించారు. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. శివారు గ్రామాలను కూడా సుందరీకరణ చేసి అభివృద్ది చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో సుమారు 1.8 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం ఈ రోజు జరుగుతోంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి భేటీ అయ్యింది. ఈ సందర్బంగా శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్స్ ను విడుదల చేశారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రభుత్వ ఐటీఐలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువకులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి నీలం గోవిందరావు స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు సూచించారు. జిల్లాలోని ప్రముఖ ఎకో టూరిజం ప్రాంతమైన ఉడెన్ బ్రిడ్జ్ వద్ద ప్లాస్టిక్ నిర్మూలన పరిశుభ్రతపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.

0: विविध भारती FM 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

ఆచార్య మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, రమ్య బెహ్రా పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. మనీష్ శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో 1 hour 8 minutes 27 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా, మరి మహిళల కోసం, మహిళల ఆత్మస్థైర్యం పెంపొదించుకోవడం కోసం ఈనాటి ధీరా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో రెడీగా ఉంది. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇప్పుడైతే మీకోసం వేటా మూవీ నుంచి నేను ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అనమాట. వేటూరి సుందరరామూర్తి గీతం అద్భుతంగా రాశారు. ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అందుకే అన్నారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు. 1:13:36 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పసికందుకు కూడా కొంతమంది అంటే వంకలు పెడుతూ ఉంటారు కదా, ఆ వంకలు పెట్టే మనసులు మనుషులు మనం మన చుట్టూ చూస్తూనే ఉంటాం. మంచి కలర్ రాలేదనో ముక్కు బాగాలేదనో ఇలా అనమాట. ఇక అమ్మాయిల విషయానికి వస్తే కలర్ తక్కువ ఉందిరా అని, లేదంటే జుట్టు లేదని, పొట్టిగా ఉందని, లావుగా ఉందని, లేదంటే మరీ పొడుగ్గా ఉందేంటి అని, ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారనమాట. మనం వింటూనే ఉంటాం. ఆ చెప్పే వాళ్ళల్లో కొన్నిసార్లు మనం కూడా ఉంటాం అనుకోండి. అండ్ కొన్నిసార్లు మనకి మనమే అందంగా లేమని, నలుగురిలో తిరగటానికి, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అవ్వడానికి, ఇంకా నలుగురిలో మాట్లాడడానికి ఎలా అని జంకే వాళ్ళు కూడా బోల్డంతమంది ఉన్నారనమాట. ఈ భావనతో ఏంటంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాం. అమ్మాయిలే కాదు, కొంతమంది అబ్బాయిలకు కూడా ఈ భయాలు లోపల ఉంటాయి. ఎవ్వరూ మినహాయింపు కాదు ఇక్కడ. కాకపోతే అందానికి సరైన నిర్వచనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై ధీర రైట్ నౌ మీకోసం. పోకిరి రాజా ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ది అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇదే మా ప్రభుత్వం అజెండా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
0: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.
0: రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
3: 21ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గ్రామానికి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది యోగా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

0: నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌల్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మురికి వాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికి వాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇచ్చినటువంటి చెక్కులు 38,68,041 రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1177 మంది లబ్ధిదారులకి మనం ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో, వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో 1,08,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈకేవైసీ.
2: ఎల్ఐసీ ప్రతిక్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

రాబోయే చందమామ ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 1:36:48 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. సో మరి మహిళల ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడం కోసం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను కదా, ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చండి, ఎవరికి ఏ అవసరమో అది వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఒకరు అందంతో వాళ్ళ లైఫ్ని మార్చుకోగలిగితే మరికొందరు ఇంటెలిజెన్స్ అనమాట, అంటే వాళ్ళ తెలివితేటలతో బ్యూటిఫుల్ లైఫ్ని బిల్డ్ చేసుకుంటారు. బ్యూటీ అందం ఒక్కటే లైఫ్లో ముఖ్యం అనుకుంటే కేవలం స్టార్స్ అంటే సినీ నటులు, యాక్టర్స్ వీళ్ళు మాత్రమే పుస్తకాల్లో చరిత్రలో ఉండేవాళ్ళు కదా, సక్సెస్ వాళ్ళు మాత్రమే సాధించేవాళ్ళు అవునా. సో యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్, దానికి పదును పెడితే ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ కూడా మీ వెనకే ఉంటారు, మీకు గౌరవం ఇస్తారు. ఏమంటారు అమ్మాయిలు, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. మనసంతా నువ్వే చిత్రానికి ఎస్పీ చరణ్ సుజాత పాడినటువంటి సిరివెన్నెల గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి 1 hour 42 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం కదా. యాక్చువల్ గా సముద్రానికి శాంతంగా ఉంటేనే అది అందంగా ఉంటుంది. నెమలికి నాట్యం, కోకిలకు గానం, కాకికి నలుపు, అడవికి పచ్చదనం, చంద్రునికి వెన్నెల, మరి సూర్యుడికి మండే భగభగ సెగలే కదా అందం. ఎవరి సుగుణాలు వాళ్లకుంటాయి. కోకిల నాట్యం చేయలేదు, నెమలి కోకిల్లా పాడలేదు. ఎడారిలో చెట్టు బతకగలుగుతుందా చెప్పండి? బతకలేదు. సో ప్రతి మనిషికి కూడా తనకున్న మంచి గుణాల్ని, అంటే ఆ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటికి పదును పెట్టాలి. కానీ వాళ్లకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. ఎవరికి కావలసినటువంటి లక్షణాలు వాళ్లకు వరంగా ఉంటాయి. దేవుడు అలా ఇచ్చేస్తాడంతే, వాటిని గౌరవించి వాటి విలువ తెలుసుకుని ముందుకు కదలాలి తప్ప. ఒకరితో పోల్చుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని కోల్పోకూడదు. ఆత్మస్థైర్యాన్ని తగ్గించే అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటంటే, కావాలని మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన ఫ్రెండ్ లానే ఉంటారు, మన సోల్మేట్ లానే ఉంటారు. కానీ మనం ఇంకొంచెం ఎక్కడన్నా సరే, అంటే చేయగలిగిన పనులు ఇవి చేయగలను కదా, ఇది చేద్దాము అంటే, నో నువ్వు చేయలేవు, ఇది చేయలేవు, ఇది నీ వల్ల కాదు, వదిలేసేయి, నేను చెప్పాను కదా, నాకు నీ గురించి నాకంటే ఎక్కువగా తెలుసు అనే డైలాగ్ ఈ మధ్య చాలా మంది దగ్గర వింటూ ఉంటాం అన్నమాట. సో అలా చెప్పే ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళకుండే అవకాశం అన్నిటినీ తొక్కేస్తూ ఉంటారు, కనీసం ముందుకు వెళ్ళనివ్వరు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి మాత్రం మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం ఏమన్నా డెవలప్ అయితే మీరు వాళ్ళకి ఎక్కడ దూరం అయిపోతారన్న విషయాల్లో ఏమన్నా అలా చెప్తారేమో. సో అవి కూడా ఆలోచించండి. కావాలని మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటే మాత్రం, మీ పక్కన ఉంటే మాత్రం, వాళ్ళని కొంచెం ఒక కంట కనిపెట్టి కాస్త వాళ్ళకి దూరంగా ఉండండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ మాటల వల్ల ఏంటంటే మీ ఆత్మవిశ్వాస అనేది సన్నగిల్లిపోతుంది. ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడమే మంచిది. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం సెలెక్ట్ చేసుకునే లక్ష్యం ఏదైనా సరే అది మనం సాధించగలగాలి, అంటే సాధించగలిగిందై ఉండాలి. ఆచరణం అంటే మనం చేయలేము, సాధించలేము, ఇలాంటివి కొన్ని లక్ష్యాలు ఏంటంటే ఎక్కువ హోప్స్ పెట్టేసుకుంటారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టేసుకుంటూ ఉంటారు. అవి మనం సాధించగలమో లేదో తెలియదు. బట్ దానికి కూడా ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. కొంచెం ఆలోచించండి, ఇది నా వల్ల అవుతుందా లేదా, చేయగలనా లేదా అనేది కూడా ఆలోచించండి. పర్లేదు, నేను 99% వచ్చేసాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా దూకేసేయండి. సో దీనివల్ల మరే ఇలా కాకుండా కనుక మీరు ఆపోజిట్గా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టేసుకొని ఏదేదో చేసేయాలనుకుంటే మాత్రం ఇతర పనులు ఏమి చేయలేరనమాట. అండ్ అది మనం ఏం చేయలేము అనే స్థితికి చేరి మనలో ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినేలాగా కూడా చేస్తుంది. సో ఓడిపోతామనే భయం ఉంటే మాత్రం ప్రయత్నం చేయలేం కదా. ఓటమి గురించి అస్సలు భయపడద్దు, ప్రయత్నం లేకుండా విజయం అయితే సాధించలేం. మరి ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే, నలుగురితో కలిసి వెళ్తేనే మీరు విజయానికి చేరుకుంటారు అనే విషయాన్ని అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఎక్స్పర్ట్స్ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒంటరితనం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తుందట. నేనేదో ఒంటరిగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని మాత్రం మీరు అనుకోకండి. బట్ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ట్రావెల్ చేయాలి అనే దానిలో

మాత్రం చాలా క్లారిటీ అనేది మాత్రం తెచ్చుకోండి. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా నవ్వుతూ ఇతరులతో మాట్లాడండి. ఓకేనా? ఇది ఈనాటి ధీర. రైట్ నౌ మీకోసం ఘర్షణ చిత్ర నుంచి హరిని పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు
1: కైకు.

0: పెదాలు ఏమంటారు
1: చూడు
0: నడుముని
1: ఇరుటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమంటే మీష
0: చెప్పు

0: స్టూడియోలో సమయం 2 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆ తర్వాత 2:15 నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తో మీ ముందుంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. Defence Minister Rajnath Singh holds meeting with Sri Lankan President Anurag Kumara Dissanayake in Colombo. Both leaders reaffirm to work for security, peace and prosperity of region. Final BRICS Finance Ministers and Central Bank Governors meeting kicks off in Mumbai. Ministry of Women and Child Development National Nutrition Month launched in Varanasi. BJP to launch month-long Seva Sankalp Abhiyan from 17th of this month to mark 25 years of Prime Minister Narendra Modi in public life. Forecast of heavy rain over eastern and northeastern states for next 24 hours. And in US Open tennis, Ben Shelton enters men's singles semi-final, beating defending

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
0: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

37 minutes 42 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ అడవి దొంగ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం విన్నారు కదా. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయడానికి మీ అందరూ రెడీగా ఉన్నారు కదా. సో సందరి సుందరి ప్రోగ్రామ్ కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం.

సో మెసేజెస్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనకి పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ అంటూ. యా హాయ్ అండి, మీరైతే రెడీగా ఉన్నారు సందడి సందడి ఈ ప్రోగ్రాంలో ప్రశ్నలకి పాజిటివ్గా ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, కృష్ణా జిల్లా కాజనూరి తిరువేదుల వెంకట సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ అలాగే ఐఎమ్ పర్షా నంద్యాల అంటూ స్వాగతం చెప్తున్నారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి, అలాగే జల్లా జయరాం జల్లా సరస్వతి పాకాల మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అలాగే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి. అండ్ మీ దగ్గర ఉంటే మాకు కూడా కొంచెం వాన పంపించండి, ఎక్కడా ఎక్కడా వాన అంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నామని. ఇంకా వచ్చేస్తుంది వర్షం, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది, మేము ఇక్కడ నుంచి పంపిస్తాము. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ కూడా లేదు, అందుకే మన వివిధ భారతి స్టూడియోలో మాత్రమే ఉండేలాగా వినేవాళ్ళకి మాత్రమే సో ఆ పాట ప్లే చేశాను. అండ్ సరదా సరదా సందడి సందడి స్వాగతానికి అయితే స్వాగతం చెప్తున్నారు ప్రోగ్రామ్కి. విజయలక్ష్మి పెదకొండూరు నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసపేట మహబూబానగర్ డిస్టిక్ట్ నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ భాస్కర్ పెడన్ నుండి, యాప్లో రావట్లేదు యాక్చువల్గా, నేను చూసాను అంటే ఐఓఎస్ అనుకున్నాను, మేబీ ఆండ్రాయిడ్లో కూడా రావట్లేదు అన్న విషయం తెలియదు నాకు, సో చూద్దాం డెఫినెట్గా. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, వెల్కమ్ జోజీ అంటూ, థ్యాంక్ యూ జీ. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బహుకాల దర్శనాలు బాగున్నారా, ఎప్పుడు వచ్చాం అనేది కాదు, సూపర్ హిట్ ఇచ్చినామా లేదా, దట్ ఈస్ జ్యోతి మేడం అంటే అంటూ మెసేజ్ చేశారనమాట. రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జాయన్న. అండ్ విజయవాడ నుండి విజయ లక్ష్మి మెసేజ్ చేశారు. అలాగే కరుణ విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ బీవీ నగర్ నెల్లూరు నుండి రాజశేఖర్ రాజు. అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. సో మెసేజెస్ అన్ని మనం చూసేసాం, మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతీ మొహం మాత్రం కావాలి, ఎవరికి? ఎవరా కాంప్లికేటెడ్ బాయ్? గెస్ చేయండి. గెస్ చేసి 8662484814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి, ఎవరికి? సో ఎవరా కాంప్లికేటెడ్ బాయ్? గెస్ చేసి 8662488814 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం మల్లీశ్వరి చేతి నుంచి కేకే చిత్ర పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

6:45 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. కనకారావు గారు పెడన్ నుండి మెసేజ్ చేశారండి. ఇందాక మనం 11 o'clock కి సినిమా కబుర్లో ఆర్యా కదా, సో చక్కగా గెస్ట్ చేశారు, అది కరెక్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నకు కూడా ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి కనకారావు నుండి పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగనేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. అండ్ కదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్ రైట్ రాంగ్ ఆన్సర్. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాజౌలి నుండి జయన్న రైట్ ఆన్సర్, మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ తులిమిల్లి రవి సూరంపల్లి గన్నవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ సందరే సందరికి స్వాగతం అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. మీరు అనుకుంటా అన్నారు, అది అలా రైట్ అయిపోయింది. ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతాయి. రాజోల్

నుండి బోరెల్లి సంధ్య, అండ్ కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజు నుండి తిరువిదుల సుబ్బారావు, వెంకట సుబ్బారావు, శ్రీదేవి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయలక్ష్మి బికాపూర్ నుండి మెసేజ్ చేశారు. హాయ్, నా పేరు తులసి మౌనిక, జయంత్ అండ్ నందికొట్కూర్ నుండి వీళ్ళు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హేమ పెనమలూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ మెసేజ్ చేశారు అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌతమ్ పార్థు, ఓకే గౌతమ్ మీ పేరు, హీరో పేరు కూడా క్యారెక్టర్ పేరు కూడా పంపించారా, ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడనా రైట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి మెసేజ్ చేశారు. మీ ఆన్సర్ ఏది? ఓకే, మీ పేరు పంపించారు. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఉన్నదాంతో తృప్తి పడకుండా ఉన్న వారికి సామెత పాడతారా? నేను సామెత గురించి అడగలేదు. పూరి చపాతీతో కూడా మీరు సామెతను రెడీ చేశారు మొత్తానికి. ఇది ఒక సినిమాలో డైలాగ్ కదా, ఎవరా హీరో అని చెప్పి అడిగానమాట. అండ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సిద్ధాంతి గారట, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. సాగా సాగా అన్నారు కాదు కదా. ఓకే, అండ్ ఇప్పుడే జూన్ చేసే ప్రశ్న ఏంటంటే, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, అయ్యో ఇంట్లో ఉన్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం మాత్రం కావాలి, ఎవరికి, ఎవరా కాంప్లికేటెడ్ బాయ్ అని అడిగాను. సో నాకు చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి, చూద్దాం ఇంకా. శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గడ్డం వెంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శేషసాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ జీ అంటూ మెసేజ్ చేశారు. ఎనీవే ఊట్కూర్ నారాయణపేట్ జిల్లా డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అనమాట. ఇంతకీ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఇంకో మెసేజ్ వచ్చింది. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య అండాలు, వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వనపర్తి జిల్లా ఆత్మగూరు మండలం నుండి గోవర్ధన్ బాయ్, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఇంకా వచ్చేస్తూనే ఉన్నాయి వరదల్లాగా మెసేజెస్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ MGPATP అంట, ఏంటది? ఓకే, సినిమా పేరైతే ఓకే, మీ పేరైతే నాకు అర్థం కాలేదు. అండ్ ఆన్సర్ మాత్రం రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాజా మెయిన్ రోడ్, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ డాక్టర్ సుమన్ ఫ్రమ్ పుట్టపర్తి, ఓకే గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, రాంగ్ ఆన్సర్, బ్రహ్మానందం గారు కాదు కదా, హీరోయిన్ చెప్తుంది హీరోతోటి. ఓకే, ఫణి సత్యశ్రీ తెనాలి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు కే పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అమ్మా 50 మెసేజెస్ దాటిపోయినాయి. ఎనీవే మొత్తానికి ఆల్మోస్ట్ చాలా మంది రైట్ ఆన్సర్సే పంపించారు, ఇక్కడ ఒక్క రెండు మాత్రం రాంగ్ ఆన్సర్స్ వచ్చినాయి అనమాట. అండ్ ఇంతకీ విషయం ఏంటంటే, మహేష్ బాబు త్రిష అంటుంది కదా ఈ డైలాగ్, త్రిష మహేష్ బాబుని తో అంటుందన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే, వీడు కాంప్లాన్ బాయ్ అని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు, కానీ వీడు చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని అందరికీ తెలియదు అంటుందన్నమాట. సో ఇందులో ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉంటాయి, మనం చాలా మాట్లాడుకున్నాం కూడా, ఇది ఇంకొకటి అందులోది. సో ఎనీవే మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం ఈరోజు. సందడి సందడిలో గెట్ రెడీ. ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. మన హీరో వెంకటేష్ ఉన్నారు కదా, విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ అనుష్కతో కలిసి సినిమా చేశారు. అండ్ ఈ సినిమాలోనే మనకి ఎన్టీఆర్ గారు కూడా కనిపిస్తారు ఒక పాటలో.
సో అది మ్యాడమ్.

అనమాట. ఇంతకీ ఏంటి ఆ సినిమా? వెంకటేష్ అనుష్కతో కలిసి యాక్ట్ చేసిన సినిమా. ఇదే సినిమాలో ఎన్టీఆర్ కూడా మనకు ఒక పాటలో కనిపిస్తారు. ఏంటి ఆ సినిమా గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ ని మెసేజ్ చేయండి. రైట్ నో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఫ్రమ్ ద మూవీ అతడు. వింటూ స్టే ట్యూన్.

0: Bharti FM 101.3. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్స్ ఎలా వచ్చేస్తూ ఉన్నాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. ఇంతకీ ప్రశ్న ఏంటి అంటే, వెంకటేష్ అనుష్క కలిసి యాక్ట్ చేసిన ఒక సినిమా, అందులో ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు అని చెప్పాను అనమాట. సో మన ఎన్టీఆర్ కూడా ఒక సాంగ్ లో కనిపిస్తారు అని చెప్పాను. సో రైట్ ఆన్సర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఇంకా తర్వాత మెసేజెస్ అంటే, పెడని జోగానందరూ కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా, మీకు శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్ అండ్ కేదరి వీరేష్ రాజౌలి మండలం నుండి రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, ముసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి నరేష్, నాగవల్లి ఏంటండి రాంగ్ ఆన్సర్. ఓకే అండ్ నెక్స్ట్ కరుణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ భీమవరం విలేజ్ కరీముల్లా రాంగ్ ఆన్సర్, నమో వెంకటేశాయ కాదు అది. ఓకే అండ్ నేను చెప్పింది ఎన్టీఆర్ గారి గురించి కూడా చెప్పాను కదా. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కలిసిందాం రాలో సిమ్రన్ కదండి, రాంగ్ ఆన్సర్. అండ్ కుమార్ అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, నా పేరు డెఫినెట్ గా చదువుతాను, దేవసేన గారు మీ పేరు ఎక్కడ, దేవసేన తిరుపతి అని పైన ఎక్కడో మెసేజ్ పెట్టారు, ఇక్కడేమో నా పేరు చదవమ్మా అని చెప్పి రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్తో పాటే మీ పేరు పంపించవచ్చు కదా. ఎనీవే, కృష్ణా జిల్లా మువ మండలం కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, సనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్, కలిసిందావరా కాదు. అండ్ అందులో సిమ్రన్ ఉంటుంది కదా. నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నాగమణి ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి వివర్స్ కాలనీ, ఇక్కడ నుండి మాదుగుండు రాజేష్ శరణ్ సౌమ్య అంజలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఓ సాంగ్ కూడా పంపించేశారా, షవా షవా సూపర్ అసలు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్, ఆడవారి మాటలకు అర్థాలే వేరలే కాదు, అది రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ గౌతమ్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర నుండి మావులాలి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి అనమాట, అవన్నీ కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. మన సందడి సందడిని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. రాష్టంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు.

వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్టంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాత నగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమాపేశం ఈ రోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమాపేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా ఛాలెంజ్ మూవీ నుంచి. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వే టూరిస్ రామూర్తి గీతం విన్న తర్వాత 3:07:42 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మెసేజెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ కి అవి ఏంటో చూసేద్దాం.

వెంకటేష్, అనుష్క అండ్ ఎన్టీఆర్, వీళ్ళ కాంబినేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోడుమూర్ ఊర్మిళ వీరేష్, వీరు కూడా రైట్ ఆన్సర్. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్, ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే జీబీఎన్ అనంతపురట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దామర్ల చినిమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవాది సత్రం తిరుపతి జిల్లా, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రవి ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఈవినింగ్ అంటూ అలారం, ఏంటండి ఇది, అలారంపురం మండలమా, జయా, జయా మెసేజ్ చేశారు. ఎఫ్ఎం వెనక 2 ఇయర్స్ అయ్యింది ఇప్పుడు వింటున్నామంటూ, మీ పేరు మొత్తానికి జయా, అదొకటి అర్థమైందండి నాకు, ఆ ఊరు పేరు అయితే అర్థం కాలేదు. ఎనీవే రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముసాపేట్ నుండి నరేష్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత మంగళగిరి నుండి యశోద, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బిట్రా సురేష్ నిర్మల వావిల్ల, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుంతకల్ నెల్లూరు జిల్లా నుండి అనంతపురం డిస్టిక్ మెసేజ్ చేశారు, రేణుక ఆర్కే రాజు రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ అంటూ రవి శ్రీను ఐరాల నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. పెట్టిన జోగానందరావు కాలనీ అప్పులరాజు గారు మెసేజ్ చేశారు, ఛాలెంజ్ సినిమాలో పాటతో, డెఫినెట్ గా అనుకున్నాను నేను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్వశ్చన్ వినలేదుట, నెక్స్ట్ క్వశ్చన్ కి రెడీగా ఉండండి. రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ యాప్ లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది, రావట్లేదు. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి కే పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇంతకీ చింతకాయల రవి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇందులో వెంకటేష్, అనుష్క ఉంటారు. అండ్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఒక సాంగ్లో ఉన్నారనమాట. సో అది మ్యాటర్ అయితే. ఎనీవే అందరూ కూడా నాగవల్లి ఇంకా చాలా సినిమాల గురించి చెప్తున్నారు కానీ, బట్ కలిసిందా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఆ మూవీలో అయితే లేరు, కలిసిందామ్రాలో సిమ్రాన్ ఉంటుందన్నమాట. సో అది మ్యాటర్. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.

మనిషి బాధే గాని హాయి లేదు. ఈ లోకంలో సుఖపడే వాళ్ళు అంతా హృదయం లేని వాళ్ళేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటారు. మనసు అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గాని హాయి లేదు. ఈ లోకంలో సుఖపడే వాళ్ళు అంతా హృదయం లేని వాళ్ళేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటారు.

అప్పుడప్పుడు మన సిస్టమ్ అలా అవుతూ ఉంటుందన్నమాట. అలా అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా చేస్తాం. సో అది మ్యాటర్ అయితే ఇందుకీ మనం వాయిస్ అయితే విన్నాం, ఎవరిది అసలు ఆ లెజెండరీ యాక్టర్, ఆవిడ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రోజంతా కూడా సరిపోదన్నమాట. సో ఇంతకీ ఆ వాయిస్ ఎవరిది అని నేను అడిగేలోపు ఆన్సర్స్ అయితే అలా అలా వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో ట్రై చేయండి, గెస్ చేయండి ఎవరు అనేది, గెస్ చేసి నాకు పంపించండి. 8662488114 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. రైట్ నో మీకోసం చింతకాయల రవి మూవీ నుంచి అయితే ఒక పాటను నేను ప్లే చేస్తున్నాను, విజయ్ ప్రకాష్ హన్సిక పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: रहे विविध भारती एफएम 101.3।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ కే సాథ్ బితా సకో
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మెసేజెస్ అయితే అలా వచ్చేస్తూ ఉన్నాయి. ఎవరెవరు పంపించారు ఏంటి చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి యాక్చువల్ గా నేను ఒక వాయిస్ అయితే వినిపించాను. ఎవరు పెడని జోగానందరావు కాలనీ అప్పల రాజు కరెక్ట్ గా చెప్పారు. అండ్ అలాగే నెక్స్ట్ పోలపల్లి శ్రీనివాస్ రాజన్పేట సిరిసిల్ల నుండి ఇందాక చిందకాయల రవికి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఒకే ఒక్కడు అతడే నా సైన్యం అంటూ మెసేజ్ చేశారు, నాకు అస్సలు అర్థం కాలేదు. మిరియాల తిరుమలయ్య అండాలు, రాంగ్ ఆన్సర్. ఎనివే కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, విజయలక్ష్మి ఫ్రమ్ పెదకొండు రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూల్ రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్ ని పంపించారు. దేవసేన సినిమా ప్రశ్నలే లేదా. ఎనీవే మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అసలు ఆవిడ తెలియకుండా ఎలా ఉంటారండి బాబు. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున యశోద రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడన రైట్ ఆన్సర్. నాగమణి అనంతపూర్ నుండి రైట్ ఆన్సర్. తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల్ నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సీను ఐరాల నుండి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఎమ్మిగనూరు నుండి గడిగే శ్రీనివాసులు రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మధు ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి జిల్లా ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ ఆ సంభాషణ అంటూ ఎస్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్.

ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాండ్రావు, దామర్ల పెదమస్తాండ్రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజులి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. ఎనీవే అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి ఎనీవే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు మీరు, ఇప్పుడే వచ్చారా మీరు? ఎనీవే సో మొత్తానికి రైట్ ఆన్సర్ అండి, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, అసలు ఎక్కడ కూడా రాంగ్ ఆన్సర్ అనేది రాలేదు, ఒక్కళ్ళిద్దరు తెలియదు అన్నా కూడా. సో ఇందుకే ఏంటంటే నేను ఎవరి గురించి చెప్పాను, సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటన ప్రవీణ రంగస్థల శిరోమణి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే గయ్యాళి అత్త అనగానే గుర్తొచ్చేస్తుంది అనమాట, ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు, సూర్యకాంతం గారు గుర్తొస్తారనమాట. ఆవిడ చెప్పిన డైలాగ్ నేను ప్లే చేశాను. అండ్ అసలు ఆవిడ మాట్లాడే తీరు కానీ, ఆవిడ మాట్లాడేటప్పుడు ఎలా అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా యాక్టింగ్ అలా ఇలా చూపిస్తూ ఉంటారు చేతిని ఇలా విసురుతూ అనమాట, అండ్ రైట్ హ్యాండ్ ఏమో నడుము మీద పెట్టుకుంటారు, కుడి చెయ్యినేమో నడుము మీద పెట్టుకుంటారు, అలా నిలబడి ఆవిడ చెప్తూ ఉంటారు అనమాట ఆ డైలాగ్స్ అన్నీ కూడా. ఆ డైలాగ్స్లో ఉండేటువంటి దాన్ని ఏమనాలి, చాతుర్యం, ఆ చాతుర్యం కానీ అంతలోనే మధ్య మధ్యలో వెటకరిస్తాం అనమాట అవతల వాళ్ళని, అండ్ అందులోనే మళ్ళీ కొంచెం యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు అనమాట, ఏడుపులు అలా ఏడ్చినట్టుగా చేయడం. అసలు ఆవిడ పోషించిన పాత్రలన్నీ కూడా, అసలు అత్త పాత్రలు అయితే సజీవ శిల్పాలని చెప్పుకోవాలన్నమాట, అంత యాక్టింగ్ అనేది అంత బాగుంటుంది ఆవిడది. సో సూర్యకాంతం గారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేస్తుంది అనమాట, తెలుగు సినిమాల్లో గయ్యాళి పాత్రలో తన సహజమైన నటనతో ఆవిడ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు కదా. సో అది మ్యాటర్ అయితే మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సందడే సందడిలో. ఈసారి సరదాగా ఒక ప్రశ్న, సరదాగా అన్నాను, సరదాగా ఆలోచించి ఆన్సర్ పంపించండి. 8662488144 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించండి. దీనికి దెబ్బలు పడితే కానీ పనిచేయదు, ఏంటది? దెబ్బలు పడితే కానీ పనిచేయదు ఏంటి? గెస్ చేయండి. 8662488144 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, దీనికి దెబ్బలు పడితే కానీ పనిచేయదు ఏంటది? ఓకేనా? రైట్ నా మీకోసం చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రంలో మన సూర్యకాంతం గారు ఉంటారనమాట. ఈ పాట సూపర్ ఉంటుంది, రేలంగి గారు అండ్ సూర్యకాంతం గారు. అసలు ఆ రేలంగి గారు యాక్చువల్ వీళ్ళిద్దరు కాంబోనే కాంబో అసలు. సో మాధవ పెద్ది అండ్ స్వర్ణలత పాడారు ఒక పాట, కొసరాజు గారి గీతం ఇది. వింటూ స్టేజ్ వింటూ వివిధ్ భారతి FM 101.3.

ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సూర్యకాంతం గారి గురించిన ఆన్సర్స్ మనకి ఇంకా ఉన్నాయి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి అయితే మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇప్పుడు ప్రశ్న అడిగాను కదా సరదాగా ఒక ప్రశ్న అని, దీనికి దెబ్బలు పడితే కాని పని చెయ్యదు అని. దెబ్బలు తింటే గాని పని చెయ్యింది ఏంటా అని ఆలోచిస్తున్నారు. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, టీవీ రిమోట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యకాంతం గారి ప్రశ్నకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు, ఇసురాయి రొట్టె అంట కాదు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదరి వీరేష్ రాజోలి మండలం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఓకే ఇది కూడా రైట్ ఆన్సరే. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత రాజోలి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి జయలక్ష్మి, కాలింగ్ బెల్ జస్ట్ మనం ప్రెస్ చేస్తాం అంతే కదా, గోడకి మేక్ కూడా అంట, సరిపోయే అది కాదు. చిన్న కొడుకు చిన్న కూతురునా, ఓ నిఖిల్ మీ ఇంట్లో అలాగా, వాళ్ళిద్దరు దెబ్బలు పడితే కానీ వినరేమో. ఓకే ఓల్డ్ టీవీ అంటూ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అసలు ఏ ఆన్సర్స్ వస్తున్నాయి అసలు. దేవసేన తిరుపతి నుండి మాత్రం మొత్తానికి రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ కొల్లిపారి నుండి మావులాలి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ థాయిలాండ్, ఓకే సూర్య శ్రావ్యశ్రీ బుద్ధి అరుణ నరేష్ శ్రీనివాస్ జ్యోత్స్న, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కావ్య కార్తీక్ మునేస అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్నాథ్ చాణిక్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు డిస్టిక్ కోడుమూరు నుండి మెసేజ్ చేశారండి, ముల్లగుర్తి విలేజ్ నుండి రైట్ ఆన్సర్. గోడకు దెబ్బ లేదా మేకు అంట కాదు, రెండు కూడా కాదు. అండ్ నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు ఇనమడుగు, మేకంటున్నారు చేబ్రోల్ రామకృష్ణయ్య గారు కాదండి. అండ్ ఆన్సర్ తెలియట్లేదు, సాంగ్ మాత్రం సూపర్ ఉంది అంటూ విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలారంపురా ఓకే జయా మెసేజ్ చేశారు, ఎక్కడి నుంచి మీ ఊరి పేరు కూడా నాకు కొత్తగా ఉంది పలకడానికి. గోడకు కొట్టే మేకు అంటూ నాగమణి అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సాయి శిరీష రైట్ ఆన్సర్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం జోజీ ఫోర్త్ క్వశ్చన్ అంటూ గోడకు మేకంటున్నారు, వద్దొద్దు మీరు తొందరపడి కొట్టబాకండి అది కాదు ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజోలి మండలం రివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మేకే అంటున్నారు.

అందరూ కూడా తెక్కొట్టేస్తున్నట్టు ఉన్నారు మేకలు వీళ్ళు. విజయ పరమేష్ గుంతకాల నుండి రాంగ్ ఆన్సర్. బట్ లాస్ట్ లో మీరు బ్రాకెట్ లో పెట్టారు చూడండి, అది ఒక్కటి మాత్రం రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆచార్య, చిరంజీవి, రామలింగ, దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మేడం అంటూ శేఖర్, పల్లవి, పావని, మాన్విత, పన్విత, భీమప్ప, మా కుటుంబ సభ్యులు అందరూ అంటూ మెసేజ్ చేశారనమాట. మేకు కాదండి, రాంగ్ ఆన్సర్.

లక్ష్మి పెదకొండూరు నుండి, ఒక్కటి మాత్రం రైట్ ఆన్సర్ అందులో. అండ్ నెక్స్ట్ మురళి మెసేజ్ చేశారు, ఆన్సర్ లేదు. కానూరు నుంచి తాతరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, అండ్ నెక్స్ట్ గంట కాదండి, అయ్యో. ఎనివే మీరు చెప్తే మరి గంట కూడా అంతేనేమో. ఓకే, అంటే చూద్దాం ఇంకా ఎవరెవరు అనేది. ఇన్ని ఆన్సర్లు ఉన్నాయన్న విషయం నాకు మీరు చెప్తేనే తెలిసింది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అన్నారు. ఆరేమిటి మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి మెసేజ్ చేశారు. కోడల్ట బాబోయ్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ అలాగే డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎన్జిఓ కాలనీ నుండి జి రెడ్డన్న కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యాముల, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా టెంపుల్ గంట అంటున్నారు. దెబ్బలు పడితే గానీ పనిచేయదు అన్న, కొడితే అనలేదు నేను. ఓకేనా? ఎస్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతపెద్దన, రైట్ ఆన్సర్. అండ్ రోలు అంటూ రేణుక ఆర్కే రాజు గుంతకల్ నుండి, రాంగ్ ఆన్సర్. బెల్ అంటున్నారు ఫణి సత్యశ్రీ తెనాల నుండి. పెడ నుంచి ప్రభాకర్ రావు గంగాభవాని, రైట్ ఆన్సర్. గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, హార్న్ అట. అయ్యో, హార్న్ జస్ట్ నొక్కుతాం, ప్రెస్ చేస్తాం అంతేగా, వాచ్ కూడా కాదు, అలారం కాదు. నా పేరు పూజారి ధనుజయ, అనంతపురం జిల్లా అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సాయి కుమార్, అయోధ్య నగర్ నుండి. మా వైఫ్కి దెబ్బలు పడితే కానీ పనిచేయదుట, అయ్యా స్వామి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. నేను జనరల్గా ఆన్సర్ అడిగాను కానీ మీ ఇంట్లో ఆన్సర్ అడగలేదు నేను. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కొబ్బరికాయ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సిద్ధాంతి గారు, రైట్ ఆన్సర్. జల్లా జయరాం, జల్లా సరస్వతి, పుదిపూర్ క్లబైల, పాకాల మండలం. అసలు నాకు ఈ ఊరు పేర్లు కూడా కొత్తగా ఉన్నాయి. ఎనీవే, సుత్తి కాదండి, రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే రేవతి రాజశేఖర్ వేదయ్యపాలెం నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మొత్తానికి ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే నేను ఏం చెప్పాను, దీనికి దెబ్బలు పడితే గానీ పనిచేయదు అన్న. ఏంటి అంటే డప్పు, డప్పు ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అలా కన్ఫ్యూజ్ అయ్యారు. గడియారాలు, కొబ్బరికాయలు, మేకు మాత్రం చాలా మంది ఫిక్స్ అయిపోయారండి, ఎందుకో మేక అలా కొట్టేస్తున్నారు. సో మరి సినిమాకి సంబంధించి ఇంకొక ప్రశ్న అడుగుతాను. అన్న నమస్తే, పెళ్ళం పిల్లగాలు మంచిగున్నారే, నన్ను వెన్నెలు అంటారు, ఈ డైలాగ్ ఏ సినిమాలది, ఏ హీరోయిన్ చెప్పారు? గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, అన్న నమస్తే, పెళ్ళం పిల్లగాలు మంచిగున్నారే, నన్ను వెన్నెలు అంటారు అని. సో గెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీకోసం మరి మైండ్ బ్లాక్ అంటూ సరిలేరు నీకెవ్వరు, ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

స్టార్స్ 40 మినిట్స్ 13 సెకండ్స్ లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ప్రశ్నకి ఆన్సర్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో చూద్దాం. సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. ఇందాకటి ప్రశ్నకి డప్పు, ఇంకా అది అయిపోయింది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే మీ పేరు ఎక్కడండి, చక్కగా పంపించారు మూవీ పేరు అండ్ ఆన్సర్ పేరు, బట్ మీ పేరు లేదు ఇక్కడ పైన కూడా నాకు ఎక్కడ కనిపించడం లేదు. ఎనీవే, చిన్న కొడుకు చిన్న కూతురు అన్నారు ఇందాక, గంట. ఓకే, పేరైతే లేదు. అండ్ అలాగే నెక్స్ట్ పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు, రైట్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోలి. మీరందరికీ ఎంత చక్కగా చెప్తున్నాను, నేను మీ ప్రతి మెసేజ్ని మీ పేరు ఊరి పేరు అన్ని చక్కగా చదువుతున్నాను కదా. మరి మీరు మెసేజ్కి ఆన్సర్ పక్కన మీ పేరు పెట్టడానికి ప్రాబ్లమ్ ఏముంది చెప్పండి. చక్కగా మీ ఆన్సర్ పంపించి మీ పేరు పంపించకపోతే ఉపయోగం ఏముంటుంది. విజయవాడ నుండి విజయలక్ష్మి నాయుడు, వేణు మాధవ్ ఏంటి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ శివప్రసాద్ కానూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారనమాట, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు, రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి, తెలియదమ్మా అంటున్నారు. అయ్యో, నేను చెప్తానండి ఆన్సర్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుండి, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి, రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూర్ నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ అలంపూర్ జోగులాంబ మండలం బుకాపురం గ్రామం, అమ్మయ్య ఇప్పుడు అర్థమైంది మీది,

నాకు జయ మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సర్. ఎనీవే, మీ ఊరు పేరు అలంపూర్ జోగులాంబ మండలం బుఖాపురం, ఓకే గ్రామం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారనమాట. అండ్ రంగస్థలం లోది అంటూ రాంగ్ ఆన్సర్ అయితే వచ్చింది మనకి, బట్ కాదు. అండ్ ఖలేజా కూడా కాదు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ ని పంపించారు. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు. వెన్నెల చిత్రంలోదంట, అయ్యో అది ఆ క్యారెక్టర్ పేరు అది. సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఫిదా అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి, వెనెల మూవీ కాదండి, క్యారెక్టర్ పేరు వెనెల అది. అండ్ నాగరాజు ఫ్రమ్ పెడన, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, అండ్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి, రైట్ ఆన్సర్. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ బుకాపురం విలేజ్ జయ మెసేజ్ చేశారు, కాదండి రాంగ్ ఆన్సర్ అది. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కొలిబార్ నుండి మౌలాలి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి బెన్నెల కిషోర్ కాదు, అయ్యో ఇదొక హీరోయిన్ చెప్తుంది. అండ్ దోర్నాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ మెసేజ్ చేశారు, ఈ డైలాగ్ మంచిగుంది, సినిమా అయితే చూడలేదు కానీ గట్లయితే ఒకసారి చూడాలి ఈ మూవీ అని. గట్లయితే నా ఆన్సర్ పంపిస్తున్నా చూడండి, ఏమంటారు మేడం, జరంతా సమజైనదా అంట, బాగా సమజైనది. ఇదిగో నా పేరు దోర్నాల బాలరాజు వనస్థలిపురం అంటూ మెసేజ్ చేశారు, ఉంటామల్లా అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ జల జయరామ్ సరస్వతి పదిపుట్ల బయలు పాకాల మండలం పెళ్లిసందరి కాదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏంటంటే వై వెంకటరెడ్డి గారు కూడా మెసేజ్ చేశారు లక్కవరం నుండి. యాక్చువల్గా నేను అడిగింది దసరా మూవీ ఉంది కదా, అందులో కీర్తి సురేష్ చెప్తుందనమాట ఈ డైలాగ్, వాళ్ళ ఉడ్బీని జైల్లో పెట్టినప్పుడు తిడుతుంది కదా అక్కడ చెప్పే డైలాగ్ అనమాట. సో దసరా సినిమాలోది. అండ్ బిట్రా సురేష్ నిర్మల వావిల్లా అంట, ఇక్కడ నుండి కూడా మెసేజ్ చేశారు. ఎనీవే రైట్ ఆన్సర్. సో మనం ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను, ఈ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇక్కడతో మన సందేశం అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఈ రోజైతే మాత్రం సూర్యగంధం గారిని గుర్తు చేసుకునేందుకు నాకు భలే హ్యాపీగా ఉంది. అండ్ సరదా ప్రశ్నలు, సినిమా ప్రశ్నలు అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రశ్న అన్నాను కదా ఫైనల్గా, ఇది ఒక సినిమా డైలాగ్, హీరోయిన్ చెప్పింది, నాగవల్లి అంటే నీకు ఇష్టమా, హాహా, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, హాహాహా, నా మీద నీ ఒపీనియన్ ఏంటి, హాహాహాహా అనగానే మీకు ఎవరు గుర్తొచ్చారు. గెస్ట్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేస్తూ ఉండండి. మీకోసం అయితే నేను ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్ మనీషా ఇరబాత్ని పాడినటువంటి శ్రీమణి గీతం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: TFM 101.3
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. త్రీ అవర్స్ 50:54 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడి. సందడి ప్రోగ్రామ్ లో ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చాను నేను. సో చాలా మంది హహ అనగానే హాసిని గెలిపారు. కాదు కదా, అది రాంగ్ ఆన్సర్ అనమాట. చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్ ని పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఇందకటి దసరాకి సంబంధించిన ప్రశ్నకి ఆన్సర్ పంపించారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పటి ప్రశ్నకు ఫస్ట్ రైట్ ఆన్సర్ పెడన జోగనందరావుని అప్పలరాజు గారు. అది రాంగ్ ఆన్సర్ చెప్పానా, జనీలియా కాదు. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి చంద్రముఖి అంటున్నారు రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కీర్తి సురేష్ ఇందాకటి క్వశ్చన్ కది. మంగళగిరి యశోద మెసేజ్ చేశారు జనిలి అని కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ రామకృష్ణ సునీత రాజోల్ నుండి. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ కానూరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మిర్చి ప్రభాస్ అనుష్క అంటూ సీను ఐరాల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ వీవర్స్ కాలనీ నుండి మాధవుండ్ రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ శృతి హాసన్ కాదండి రాంగ్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్

మెసేజ్ నేను ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి చదువుతున్నాను. అందరి పేర్లు, అన్ని పేర్లు వెళ్ళాలి అంటే కష్టం కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండలం నుండి ముల్లగుర్తి విలేజ్ ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తేజేశ్వరి, శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, చంద్రముఖి కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నాకే అనుమానంగా ఉందండి అంట దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, నాకు కూడా అదే గుర్తొస్తుంది అంటున్నారు జనీలియా అని. హాహా హాసిని కాదు, ఒక ఇది వేరేదనమాట, దీనికి దానికి అసలు సంబంధమే లేదు. సో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, తెలియదు. ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మస్తాన్ ఫ్యామిలీ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, పౌర్ణమి కాదండి రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జ్యోతి వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్, సూపర్ హిట్ సాంగ్స్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అంటూ, సూపర్ సూపర్ అంట. థ్యాంక్ యూ సో మచ్. రామల్లకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఆన్సర్ అయితే చెప్తాను, వింటూ ఉండండి. శేఖర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. ఓహో బాగుంది. గడ్డం అంకయ్య బండారుపల్లి డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు, ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ మెసేజ్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి మెసేజ్ చేశారు, నాగవల్లి కాదండి, చంద్రముఖి కాదు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జయకిలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ కోనసీమ జిల్లా మోరిపల్లం నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని కూడా రైట్ ఆన్సర్. అండ్ అనుష్క అంటూ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నాగరాజు ఫ్రమ్ పెడన, జనీలియా కాదు కదా. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ జయ బుక్కాపురం త్రిష కాదండి, ఫస్ట్ పంపించింది, రైట్ ఆన్సర్ ఎనీవే. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పటిలాగే ఈ రోజు సందడి సందడి అదిరింది మేడం అంటూ, మీరు చెప్పిన సినిమా డైలాగ్స్ ఈ రోజు షోకే హైలైట్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబానగర్ డిస్టిక్ నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ సాయి పల్లవి అంటూ భానుమతి నిఖిల్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రాంగ్ ఆన్సర్. దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు, కర్నూలు డిస్టిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి. ఆ తర్వాతి మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని మెసేజ్ చేశారు. ఓకే, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుండి జయన్న కూడా మెసేజ్ చేశారు, సూపర్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్. మూసపేట నుండి నరేష్ మెర్సీ, వీళ్ళు కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే సమంత అండ్ నితిన్ మూవీ అండి, అది ఆ మూవీ నుంచి అడిగాను. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇది ఈనాటి సందడి సందడి. ఫైనల్ గా ఈ షోలో మీకోసం అయితే కొండవీటి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఆల్పించిన వేటూరి సుందరరామూర్తి గీతాన్ని ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రజలకు వరంగా మారింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు. 1 నుండి 3 కిలోవాట్ల వరకు 30,000 నుండి 78,000 వరకు రూపాయల వరకు సబ్సిడీ కేంద్రంగా నేరుగా లబ్దిదారుని ఖాతాలో జమ చేస్తుంది. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1 తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్ధిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ చెక్లను మంత్రి అందజేశారు. మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాత నగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్దికి

ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కుష్టివ్యాధి గుర్తింపు కోసం ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజల సర్వేకు సహకరించి అనుమానాస్పద మచ్చలు ఉంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 13 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా మనం బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. రాజేష్ పాడినటువంటి అందమైన పాటలు అండ్ తర్వాత వినబోతున్న పాట జమినీ చిత్రానికి రాజేష్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

నా మనసిస్తారా ఈ చిత్రానికి రాజేష్ సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్నారు. 4 hours 28 minutes 37 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. సింగర్ స్పెషల్ గా మనమైతే ఈ రోజు రాజేష్ గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నీ స్నేహం. ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

4 hours 38 minutes 54 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో సింగర్ స్పెషల్ గా రాజేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. రైట్ నో మీకోసం నిన్నే పెళ్లాడతా ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ పాట రాజేష్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. సందీప్ చౌదా మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రీమతి పులిమర్తి దమయంతి బృందం ఆలపించిన జానపద గీతాలు మీరిప్పుడు వింటారు.

ada mama.

0: మొరిసే పోయే జానా, నీ అందామంతా చూసే నే మొరిసే పోయే జానా.
1: కందుకూరలు

0: మీరింతవరకు శ్రీమతి పులివర్తి దమయంతి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 5:01.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాలు విందాం. ఈనాటి కార్యక్రమాల్లో ముందుగా చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి. ఓయ్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట ప్రేమ పావురాలు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: పెద్దలు మారాలి చిత్రం కోసం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం బి గోపాలం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నువ్వే నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన పాట విందాం.

మొండి మొగుడు పెంకి పిల్లం చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన సాహితీ గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

సిరిమల్ల నవ్వింది. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటల కార్యక్రమం. ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాకారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారావు, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, భిక్షపతి. వీరంతా కోరుతున్న పాట కన్య వయసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం. వినండి మీకిష్టమైన పాట కన్య వయసు చిత్రం నుండి.

ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట రైతు బిడ్డ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం హనుమంతరావు. వినండి మీకిష్టమైన పాట రైతు బిడ్డ చిత్రం నుండి.

ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరంతా కోరుతున్న పాట చిత్రం సినిమా కోసం నిహాల్, ఆర్పి పట్నాయక్, సందీప్, రవివర్మ, గాయత్రి, రమణ పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. వినండి చిత్రం సినిమా నుండి పాట.

0: నీకు కోతి లేకుంటాడు కానీ రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్ను ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కెళ్ళిపోతాడు.
3: నోరు ఇప్పని
4: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ చురువు అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు పోయి గద తీసిండు పిచ్చిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఈడు కొట్టిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతిలో కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరానికి కథ చెప్ప నీకు వస్తలేదువా? ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఎప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసాడు. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు పాఠం ఫోటోలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. నీ దండం పెడతా. చెప్పా.
3: చెప్పో.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను తావు నీకు కుక్క లెక్క మారింది భయ్.
4: ఈ ఉత్తరం సింగన్మల్ నుండి. ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట గండికోట రహస్యం. చిత్రం కోసం ఘంటసాల పాడిన పాడ.

ఈ ఉత్తరం అనంతపురం రాణినగర్ గుత్తిరోడ్డు నుండి. బొజ్జప్పగ రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగుళూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, మురట్ల కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట బాహుబలి చిత్రం కోసం రమ్యా బెహ్రా దీపు పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం MM కీరవాణి.

ఈ ఉత్తరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి. ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం చిత్రగారు పాడిన పాట.

శ్రోతలు, ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్ధరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక వార్తల వివరాలు. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈరోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.

0: ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు.

0: రాష్టంలో రిజిస్టరు చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్టంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1,000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్ అరకు వ్యాలీ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ టూరిజం వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీశైలం సింహాద్రి లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్ అహోబిలం ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈస్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్టంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027కు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని

0: చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,
1: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వారు పాల్గొంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కారున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్యగానం, 7:45 వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది, 8:00 రసధ్వని పాత సినిమా పాటలు వింటారు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 శ్రీమతి అనసూయాదేవి బృందం పాడిన జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి, 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు.

ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీ జి తిప్పన్న. 6:35 సేద్యపు సుత్తులు అంశం, పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అందిస్తున్నవారు డాక్టర్ వి శివజ్యోతి. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో వైద్య రంగంలో జలగల వినియోగం శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం, చివరిగా అనంత కళాకారులు పాడిన పర్యావరణ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:35

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక ఉదయం 19 గంటలకు మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురంలోని హెచ్ఎల్సి కెనాల్ సమీపంలో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవాలయం గురించిన వివరాలు. వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

ఇక రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. అంశం చీరలు తీసుకోవడంలో మీకు ఏ రంగు అంటే ఇష్టం, అలాగే ఎటువంటి క్లాత్ని ఎంచుకుంటారు, ఇలాంటి విషయాలపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0855544. రేపు సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 క్రికెట్ మ్యాచ్ కొనసాగింపు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్ కొనసాగింపు ఆట ముగిసేంత వరకు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు విందాం. ముందుగా ఒకే ఒక్కడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట విందాం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్న పాట పున్నమి చంద్రుడు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు విన్న పాట పెద్దరికం చిత్రం కోసం కేజేఎస్ దాస్ పాడిన వడ్డేపల్లి కృష్ణ గీతం, సంగీతం కోటి. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: జానకిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహదేవన్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు వింటున్న పాట బద్రీ చిత్రం కోసం రమణ గోకుల సునీత పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం.

శ్రోతలు, ఇంతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2,100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యక్షులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అంది

సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ బీఓసీడబ్ల్యూ సెసా వసూలు పోర్టల్, 3 ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని ఐఆర్జీసీ తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డిఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365 చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డిఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్వీందర్ సింగ్, భావన జంట పారా రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్పై 6-7,
6

0: 1-6-1-6-7-6 స్కోర్తో గెలుపొందగా టియాఫో అలెక్స్ మిచెల్సన్ను ఓడించి సెమీస్కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్, రష్యాకు చెందిన కరెన్ ఖచ్నవ్తోనూ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్, నెదర్లాండ్స్కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దళవాయి అంజనప్ప బృందం వారిచే సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్యగానం.

0: ప్రార్థన సరస్వతీ దేవి ప్రార్థన చేసిన వారమైంది. ఈ యొక్క సతీ సులోచన నాటకమందు ఈ యొక్క రావణ బ్రహ్మ కుమారుడైన జ్యేష్ఠ కుమారుడైన ఇంద్రజిత్తు యుద్ధమునకు వెళ్ళినటువంటి విషయం రావణ బ్రహ్మ హతశేషులైన సేవకులతో ఏ విధముగా చెప్పుచున్నారంటే, సేవకాధమ
1: రాజేంద్ర,
0: నా కుమారుడైన ఇంద్రో మరుత్వాన్ని భగవన్ విడవ చెప్పాక శాసన పాకశాసును జయించినటువంటి దేవేంద్రుని 100 సార్లు ఓడించినటువంటి నా కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధమునకు వెళ్లి ఉండే రాముల పై అట్టి సమాచారం ఏమాయనరా మంత్రి?
1: రాజేంద్ర, అది కాక మరి చెప్తున్నా నేను. హతశేషులైన వారు యతబంధు.

0: యువరాజేంద్ర, అయితే నీ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుడు నాలుగో యుద్ధం విజయితుండగా అయితే కుంభిళాస్తంలో అయితే నిన్నటి యుద్ధంలో మరణించినాడప్పా రాజేంద్ర.
1: నా కుమారుడు మరణించిన?
0: అవును,
1: లక్ష్మణ చేత హతమయ్యానా? నిజమా?

0: ಮಂತ್ರಿ
1: ರಾಜೇಂದ್ರ.
0: ಜಾತ ಬ್ರಹ್ಮ ಕುಲಾಗ್ರಜೋ ಧನಪತಿ ಕುಂಭಕರ್ಣ ಅನುಜ ಪುತ್ರಚಕ್ರ ದಶಸ್ಯರ ಪೂರ್ಣಾಭುಜಂ ಶ್ರುತಿ ದೈತ್ಯ ಹಕ್ಕಾಮಚರೋ ರಥಸ್ಥ ವಿಜಯಂ ಸಮುದ್ರ ಮಧ್ಯೆ ಗೃಹಂ ಸರ್ವಂ ನಿಷ್ಫಲಿತಂ ದೈವ ವಿಧೀನಾಂ ದೈವ ಬಲೇ ದುರ್ಬಲೇ ಎನ್ನಾರು. నేను ఒకటిచే దైవము రెండుగా తలంచుచున్నాడు మంత్రి. నా యొక్క సైన్య సమేతమంతయు రాముని చేతనే హతమైనట్టున్నది, కాని ఇక చేయునది లేదు. నీ వీక్షణమున పోయి ఆ యొక్క ముద్దు కూడనటువంటి సులోచన ఉన్నది, ఆమెను నా కులుకుడను దోటుకునడము.
1: రాజేంద్ర, నీ ఆజ్ఞ ప్రకారంగా అంతఃపురమున పోయి సతీ సులోచనముతో చెప్పొస్తున్నాము లెప్ప.
0: మహామంచిది, ఏగరముగా పిలుచుకుని
1: భాగ్యం. అమ్మా,
2: మీరు వచ్చిన విచారమేమిరా?
1: అయితే నిన్నటి యుద్ధమయందు నీ పతైనటువంటి వింద్రయుత్తు మహారాజు మరణించినాడు తల్లి.
2: ఈ వార్త ఎవరు చెప్పినారు?
1: అయితే రావణ బ్రహ్మ చేత వచ్చినాడమ్మా, వేగురుల వారు వచ్చినారు.
2: మీరే యుద్ధంకు వెళ్ళి ఉన్నారా?
1: అవునవును, నిజము తల్లి, నిజము.
2: ఆ

0: హా ప్రాణేశ్వర హా జీవితేశ్వర అకాల నృత్యువో నవ్వుతామని నా కళలోనైనా నేను ఎరుగనిచ్చు కదా ప్రాణేశ్వర, నన్ను విడనా వెళ్ళి పడలోక గతుండేటివి కదా. హా జీవితేశ్వర నిన్న కన్నులారా ఎన్నడు చూతును. హా జీవితేశ్వర ప్రాణేశ్వర.
1: అమ్మా,
2: మీ మామయ్యకు రావణ బ్రహ్మ నీకు ఆస్థానం పిలుచుకునేటమ్మని ఆజ్ఞాపించినారు తల్లి. నీవు త్వరితగతని మీ ఆ మామయ్యటువంటి రావణ బ్రహ్మ ఆస్థానము చేరవయనమ్మా. సులోచనమ్మా.
0: అమ్మా అమ్మాయిని ఏమిటి, మా మామ మందిరం పోవలనా?
1: అవును,
0: మహాభాగ్యం ఎచ్చోటి ఉన్నదే.
1: అదిగో నీ
2: వెనుక భాగమున
0: మహాభాగ్యం పోతున్నాను.

0: నీ ముద్దు కోడలకు సతీసులోచన సాష్టాంగ నమస్కరించున్నది. నా దుమ్మృక్కులు చక్కగా గైకునండి మామగారు. దశకంధర
1: దీర్ఘ సుమంగళి వై చల్లగా ఆవర్ధ్యంలో మా సులోచనమ్మ.
0: మామగారు మహాభాగ్యం పాయను కదా.
1: అయినా నా కొలు కూటమునకు పురుషులు రావెలుతురు, కాని కాలం కుటిలాగతి అన్నట్టు స్త్రీలే వచ్చుటైనవి. వచ్చినటువంటి కాలం ఏదో తెలుపవమ్మా ముద్దు కోడల సులోచన.
0: మామగారు ఇది అంతయు మీ భాగ్యానుసారమే కదా మామ.
1: నా భాగ్యమేమున్నది? నీ వచ్చిన కారణమేదో తెలుపము.
0: మహాభాగ్యం నేను తెలుపుతున్నాను వినండి.
1: అదే లాగను.

0: నిన్నటి విధమున నీ జ్యేష్ఠ కుమారుడైన ఇంద్రజిత్తు నిన్నటి సమరాభిధములో శ్రీరాములతో హోరాహోరంబు విధంబు పోరాడి ఈ ధరణీతలమున నైంద్రాస్త్రం చే కూలినాడట నా పతి.
1: అవును,
0: ఆ సైన్యంలో జని నీ పతి శిరసు నీ కుమారుని శిరసు గైకుని వచ్చిన నేను నీ శిరసు గైకొని అగ్నిగుణం పోగుతున్నాను మామా. నేను ఉంచిన సంగతి ఇంతియే.
1: ఏమంటున్నావు తల్లి? నీ పతి శిరస్సు అయినటువంటి ఇంద్రజిత్తుని శిరస్సు తెప్పించినాను, నీవు గుండా సహమానమైపోయేదవా అమ్మా? అది ఎక్కడి మాట? అది నువ్వు గాక నేను తెలిపితే వినము.

0: అమ్మాయి విన్నానయ్యా, హవ ఇముఖ మధ్యమున ఇముఖులైన వంటి రామలక్ష్మణులు నాకు శత్రువులు. అట్టి వారి చెంతకు పోయి నీ మగని శిరస్సు ఇమ్మని నేను అడిగేనన్న అడిగేనా? వారు ఇవ్వరన్న ఇచ్చేలా నీకు తోచిన జాడ నీ వేగమైనా నీవు పోవలసిందే గాని నీవు, నేను మాత్రం ఆ రాముని సైన్యంలో ఒక కడుగైనా పెట్టను.
1: నీవు పోకునని మా నీ భటులో బాంధవులు నీ పరాక్రము నీ శౌర్యమునే కొంచెం వర్ణిస్తున్నారు, వినుతున్నారా?
0: ఇంకెవరున్నారు మా భటవర్గ బాంధవులంతా? లంక విడిచి ఆ యొక్క రామ సైన్యం చేరిన వారంతా అక్కడనే గాని తిరిగి లంకాముఖము చూసేటువంటి వారు లేరు. కావున నీ వెళ్ళి నీ మగని శిరస్సు ఇప్పించుకుని గుండా సహమానమై వెళ్ళబారిపోమ్మా.
1: మామా దశకంధర, మహాభాగ్యం నాకు సెలవిమ్మ నీ తెలుపుతున్నాను.
0: వెళ్ళిదాం.

అమ్మాయి నీకు సెలవిచ్చిందిని తిన్న రామసైన్యమునకు పోయి నీ మగని శిరస్సు ఇప్పించుకుని గుండా సహగమానమై వెళ్ళిదమ్మ.

0: లక్ష్మీ వల్లభ లోక వల్లభ దీన శరణ్య శ్రీరామచంద్ర, నేను మగుడు లేని దాని ముండకుల శ్రీ మిమ్ము ప్రార్థించుతున్నాను. నా పతిని రక్షించి, నా పతి భిక్షము పెట్టి ఈ భూమి మీద నిలుపుము రామరాఘవ శ్రీరామచంద్ర.
1: అమ్మాయి సులోచన, నీ గెలిపిన వినము.

0: అమ్మాయి, అయినా నేను ఎట్లు చెప్పిన అనగా రాజాక్షి ఇంకొక జన్మమునందు నేను ఇప్పుడు రామావతారంలో ఉన్నాను. నీ పతియకు ఇంద్రజిత్తుని శిరస్సు నీకు ఇవ్వగలను, కాని అతని ప్రాణం ఇవ్వటకు నేను అర్హుడు కానమ్మా. ముక్కోటి దేవతలందరూ రావణుని చెరలో చిక్కి ఉన్నారు, కాని మునులు అనేకమైనటువంటి పతివ్రతలు ఆ రావణుని చెరలో బంధింపబడి ఉన్నారు. వారిని విడిపించుటకయ్యే నేను దశరథ మహారాజు గర్భమున రాముడై జన్మించాను. కాబట్టి ఇంకొక జన్మమునందు నీ పతికి నువ్వు నీకును ప్రాణములిచ్చి ఆ యొక్క వైకుంఠమందు నిలుపగలను. ఇంతటితో నీ మగని శిరస్సు ఇప్పించుకుని గుండా సహన పోమ్మా.
1: మహాత్మా, ఈ కొండ కోత జుంటేనలు మంచుగడ్డలు భోంచేయని వచనంబు సాగనిత్రురా తండ్రి. అంతయే నా పతి శిరస్సునా, అంతే చాలు నీ అగ్నిగుణం పోతున్నా.
0: తప్పకుండా సుగ్రీవుడితో నీకు ఆ శిరస్సు ఇప్పించేదను. నీవు త్వరితగతంగా లంకాపురంకు వెళ్ళు. ఆ మగని శిరస్సు ఆమెకి ఇచ్చి పంపేయు.
2: ఆ భాగ్యం అమ్మా సతీ సులోచన.
1: మహాత్మా,
2: ఈ యొక్క శిరస్సును కైకొని నీ అగ్నిగుండానికి ప్రవేశించు అమ్మా తల్లి.
1: మహాత్మా,
0: అప్పుడు ఆ యొక్క మగని శిరస్సు అయినటువంటి ఇంద్రజిత్తుని శిరస్సు ఆ యొక్క సులోచనాదేవికి అర్పించిన వాడు ఆయన సుగ్రీవుడు. ఆ శిరస్సు కైకుని పోయి తూర్పు భాగం ఉన్నటువంటి సముద్రమున ఆ శిరస్సు కడిగి ఆ యొక్క గుండము త్రవించి వాటి యందు శ్రీగంధపు చెక్కలు చితిబేర్చి అప్పుడు ఆ గణగణం మండుచున్నటువంటి అగ్నిలో భర్త శిరస్సు కైకొని ఆ మహాతల్లి పతివ్రతలకు అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులకు

విధముగా గరగరన మండుచున్నటువంటి అగ్నిగుండములో తన పతి శిరస్సు ఒడిని పెట్టుకుని ఆ మహాతల్లి పతివ్రత సులోచనమ్మ ఉందాసహామే వెళ్లిపోయినటువంటి దాయను అప్పుడు కదా ఈ సతీ సులోచన ఇంతటితో ముగించి మంగళహారతి ఇస్తున్నాం.

శ్రోతలింతవరకు శ్రీ దళవాయి అంజనప్ప బృందం మార్చి సతీ సులోచన తోలుబొమ్మలాట నేపథ్యగానం విన్నారు. ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

శ్రోతలు ఎస్ జానక్ గారు పాడిన జానపద గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీకే లెనిన్.
2: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
3: నమస్తే అండి.
2: ముందుగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
3: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0-18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
2: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
3: మనకు ఇక్కడ దాదాపు 0-5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనము స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాలని వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానటివి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటివి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది మనకు, అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డిలేస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
2: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
3: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బీఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
2: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలని కూడా చేపడతామంటున్నారు కదా ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
3: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్లో చూసుకుంటే అక్కడ 0 టు

0: 5 ఇయర్స్ చిల్డ్రన్స్కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్లో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, Type 1 diabetes పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ Type 1 diabetes. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత HIV ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది, సో అక్కడ సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి NRCలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్గా రిమ్స్కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్
1: అంటే
0: ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి, మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం,

0: అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేం,
1: యా
0: ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేం. అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం. మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ఏడిహెచ్డి, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరు, అక్కడ ఇక్కడ ఎగురుతూ తిరుగుతూ ఉంటారు. అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే. ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ ఉండదు. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీరిని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాలపరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లా ఏమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
0: ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పిన కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించండి కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలామంది వెనుకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలామంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐఈసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది. దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కే లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని పాత సినిమా పాటలు విందాం. ముందుగా నర్తనశాల చిత్రం కోసం ఎస్ జానక్ గారు పాడిన పాట విందాం.

నాది ఆడజర్మే చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి కీరతం, సంగీతం ఆర్ సుదర్శనం.

సాగర సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

0: సమయం 8:30 వస్తోంది. మరికొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్ 77లో కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4 వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स है. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं.
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ అధ్యకులు అనురకుమార దిశనాయకేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యక్షులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి, పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ మాట్లాడుతూ 2001 అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా

0: ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్ధికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబిన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
1: సుపోషిత్ బచ్పన్, స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2000

0: ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
1: సుపోషిత్ బచ్పన్, స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. ఇస్ వర్ష్ పోషణ మాహ కా హమారా సంకల్ప హై, హమారీ ఆంగన్వాడి హమారీ జిమ్మేదారీ, జిస్మే హమారా విశేష ధ్యాన్ వివిధతాపూర్ణ ఔర్ ప్రోటీన్ యుక్త ఆహార్, ఆంగన్వాడీ కేంద్రో పర్ తాజా గర్మ పౌష్టిక భోజన, ECCE ఔర్ గర్భవతి వ ధాత్రి మాతాఓ కి సమగ్ర దేఖభాల్ పర్ కేంద్రిత రహేగా.
0: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది. చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు 2 పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచర్యలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండూలోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డిఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్ధతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం. వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటన.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న

0: రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు ఇంతవరకు ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి అనసూయాదేవి బృందం పాడిన జానపద గీతాలు.

0: ఉన్నాడు.
1: మర్దీని అడబాపి మారముళ్ళు పెచ్చినాడు, నగలెన్నో తెచ్చినాడు, ఎగదిగా వేసినాడు. దసరా పండుగొస్తేను నాకు లేదని దండకడియాలెట్టాడే.

మీరింతవరకు శ్రీమతి అనసూయాదేవి బృందం వారిచే జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ

0: శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
1: నన్ను అన్యాయం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
2: పెద్దమ్మా, పెద్దమ్మా.
1: వచ్చావా కొడుక? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.
3: అత్తయ్య గారు.
1: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి, చూడండి. ఏమండి, అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
2: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
1: నిదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
3: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైంది అనుకుంటా. బా, వాసనొస్తోంది.
1: నా తల్లే, నా తల్లే, అదుగు ఆ గూట్లో దూదుంది, తీసుకొచ్చి పెట్టమ్మా.
3: అలాగే అత్తయ్య.
1: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మామయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని.
3: కాదు కాదు, నా సొంత కూతురు లాంటిది అనేవారు.
1: అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండా నీ పోయారమ్మా మీ మావయ్య.
3: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటము చేసుకోండి అత్తయ్య గారు.
1: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
2: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడలు లేదా?
3: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
1: నేనేమన్నానమ్మా?
3: అదే, నాకెవరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నాకు కోపం వస్తుంది తెలుసా?
1: నా తల్లి, నా తల్లి, నిజమేనమ్మా, నాకెవరూ లేకపోవటం ఏమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానలేమ్మా.
2: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
1: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి, శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
3: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
1: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రాని వాళ్ళు ఇప్పుడు వస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయాను నాయన.
2: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
1: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమి నాయనా, 40 మంది వస్తారు. నాయన సుధాకర్, నువ్వు ఆ పంచు నాయన, ఇవిగో 10,000 రూపాయలు.
2: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
3: అయ్యయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయడానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే.
1: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు, ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమ యాత్ర జరిపించు నాయన.
2: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
3: అబ్బో, తీసుకోవచ్చు, ఉండండి, మీకంతా తొందరే.

0: అదేమిటమ్మా సుమిత్ర, తొందర ఏమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటావు? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి నువ్వు వెళ్ళు.
1: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
0: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
1: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక?
0: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఇంట్లోనే తను చాలిస్తాను, గాని ఎక్కడికి రాను. నాయనా సుధాకర్, నువ్వు వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం

0: అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
1: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
0: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక?
1: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, కానీ ఎక్కడికి రాను. నాయనా సుధాకర్, నువ్వు వెళ్ళు నాయనా. అదేమిటి నాయనా, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖవైపు చూస్తూ అలా నుంచుంటావే?
2: అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
1: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకున్న ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు నాయన.
0: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు, అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
1: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా, వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
0: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
1: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
0: సీరియస్గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
1: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
0: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు, మామయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
1: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
0: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
2: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
1: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుక్కు తినాలా?
0: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేమటండి.
1: అయ్యో, ఇంతవరకు మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
2: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం, అర్థమైందా?
1: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుత రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకో 50,000 రూపాయలు ముట్ట చెప్తాను, ఏమంటావు?
0: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
1: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమత నాకెక్కడదమ్మా? నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో, కానీ నేను వెయ్యలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
2: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి, ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
1: అంటే ఏమిట్రా నువ్వనేది? నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
2: నిజం అదేగా పెద్దమ్మా.
1: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
0: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
2: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికీ ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు, డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు, నాంచకుండా.
1: ఇందులో నాంచటానికేముంది నాయన? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకొరువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
0: అవ్వో ముష్టి, 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
1: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
0: నేను మాట్లాడుతున్నానుగా, ఇంకా ఆయనేం మాట్లాడతారు?
1: చూడమ్మా సుమిత్ర, తలకొరువు పెట్టేది వాడా నువ్వా?
0: నా అనుమతి లేకుండా ఆయన తలకొరివి పెడతాడని మీరెలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
1: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా, చెప్పరా?
0: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మావయ్య గారు మీరు అలా ఉండేవారేమో, కానీ మేం మాత్రం అలా కాదు. మా ఇద్దరిది ఒకటే మాట,

0: ఏమండి అంతేనా?
1: అంతే అంతే అంతే పెద్దమ్మా.
2: ఇంతకు నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త. చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా. సరే అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
0: చీచి బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా.
1: పెద్దమ్మా నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
2: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికి ఎందుకులే గాని నేనిస్తానన్నా 50,000, మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగునాయనా. కాదు కాదు అడగండి నాయన.
0: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
2: పెద్ద మనసు గలదాన్ని కనుకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలికే ఎసరు పెడతానంటున్నావు కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
0: మీకు తెలియంది ఏముంది అత్తయ్య గారు? మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాసారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే నా పేరుతో వ్రాసారనుకోండి వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేరు. ఏమంటారు?
1: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్ట్. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
2: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
0: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
2: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
1: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
2: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
3: ఒరే సుధాకర్, చిన్నప్పుడే నీ అమ్మ చనిపోతే నిన్ను నేను పెంచానురా ఈ చేతులతో. నీకు తల్లి లేని లోటు తీర్చానురా. కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లినిరా. ఆ విషయం మర్చిపోకరా నాయన.
1: అది గుర్తుండబట్టే కదా పెద్దమ్మా, పెద్ద నాన్న చనిపోయారని తెలియగానే ఉన్న ఫలంగా వచ్చాను. కాదు కాదు వచ్చాము.
2: నీ పెళ్ళై 10 సంవత్సరాల్లో ముసలాళ్ళ నేను ఎలా ఉన్నావనని ఒక్కసారైనా చూడటానికి వచ్చావురా?
1: అదే మరే పెద్దమ్మా.
0: అంటే ఏమిటండి అత్తయ్య గారు మీ ఉద్దేశం? పెళ్ళైన తరువాత అంటే మీ దగ్గరకు ఆయన్ని రాకుండా చేసింది నేనేనా మీ ఉద్దేశం?
1: అబ్బే అలా వద్దని సుమిత్ర ఎప్పుడూ చెప్పలేదు పెద్దమ్మా. నేనే బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
0: ఇప్పుడు కూడా ఎంతో తీరుగు చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
2: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
0: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదుగా అత్తయ్య గారు.
2: వెళ్ళండి అమ్మా వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
0: అత్తయ్య గారు ఇక ముసుగులో గుద్దులాట వద్దండి, సూటిగా అసలు విషయం చెప్పండి.
2: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు? అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు నువ్వు.
0: అబ్బబ్బబ్బా మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
2: నేను చెప్పానుగా సుమిత్ర నా అభిప్రాయాన్ని.
1: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
2: రాయనుగాక రాయను.
0: సరే పదండి వెళ్ళిపోదాం.
1: ఏం పెద్దమ్మా వెళ్ళమంటావా?
2: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
1: అంతే పెద్దమ్మా.
2: సరే అయితే వెళ్ళండి రా వెళ్ళండి.
0: అత్తయ్య గారు మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మా వారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
2: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
0: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి. పదండి వెడదాం. బో ఇంకా ఇక్కడే నిలబడ్డారే సిగ్గు లేకుండా. రండి
1: వెళ్తున్నాం పెద్దమ్మా.
2: వెళ్ళండి అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మా?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ,
0: ఎంత పని చేశావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముచ్చెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేనెలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా నేనెలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీ గడుస్తాను, ఇన్నాళ్ళ బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు, శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా నా బాధ నేను పడతాను గాని నువ్వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు, నీవేమీ నా చుట్టానివి కాదు పక్కానివి కాదు, అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి. అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ నీకింత పొగరు పనికిరాదు, నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు, అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ విరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు అవునా? నేనెలాగో నీ కమ్మనన్నాను, పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని అంతేగా.
0: అయ్యో దుర్గమ్మ నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి నాకు అలాంటి ఉద్దేశమే లేదు, కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరు ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కానీ సీతమ్మ నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు, నీ ఆరోగ్యం చెడిపోద్ది, సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది, విధిలిగతం ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
0: అంతేనమ్మా అంతే.

0: గారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రా రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి ఈ శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట. వాళ్ళు రావటం దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను, నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవాల మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలర వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే.
1: ఉండవయ్యా బాబు, అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందరెందుకు నాయన, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమారమ్మ. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయన, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను?
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం, తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు సమయానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
0: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు, ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పటికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
1: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా. మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు, వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా. వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా, అలా జెండాకర్ల నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న ముగ్గురు, నువ్వు కలిపి 4 నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
1: బాబు కిరణ్.
2: అమ్మా.
1: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
1: ఇవిగో ఈ కాగితాలు చూడనాయనా. బాబు, ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివి అలా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్?
2: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతుకుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
1: చూడు నాయనా, ఇక నుంచి నీకు కానీ నాకు కానీ మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీ బాధ్యత. నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
2: అయ్యో, తప్పని కాదమ్మా. ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
1: బాబు, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది.

0: నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
1: ఎంతైనా డబ్బు పాపిష్టిది కదమ్మా.
0: నువ్వు మంచివారివేగా బాబు.
1: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది. నాకు మాత్రం మనసులో ఈ పాపిష్టి డబ్బు వలన.
0: డబ్బు పాపిష్టిదే బాబు, కాదనను. కానీ ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. పోనీ నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
1: అమ్మా
0: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
1: అమ్మా
0: అయ్యో, ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యయ్యో, ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏడుస్తున్నావా చిన్నపిల్లళ్ళ? ఊరుకో బాబు.
1: అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానివైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మ స్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు చాలు, ఆ మాట చాలు బాబు. ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు. నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చదువు బాబు, బాగా చదువు.
1: చదువుతానమ్మా చదువుతాను. అమ్మా అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనుకో. నువ్వు కాదు బాబు అనాథవు. డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. నువ్వు కాదు అనాథవు బాబు కిరణ్. ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు.
1: అమ్మా
2: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మెల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు సినిమా పాటలు విందాం. ముందుగా పంతులమ్మ చిత్రం కోసం పి సుశీల గారు పాడిన పాట విందాం.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఓ ఇంటి కథ చిత్రం కోసం పి. సుశీల, ఎస్పి. శైలజ పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.